శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 21వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 12వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 47 సెకన్లు. శ్రోతలందరికీ శుభో

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో ప్రసారమవుతాయి హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు వినండి సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో జి పద్మనాభ శాస్త్రి గారు చెప్పే హితోక్తులు విందాం.
1: వాగ్భూషణం. తల్లి

వాగ్దేవికి వందనం. వాక్కు అంటే మాట, వచ్చంటే ధాతువు నుంచి వాక్ అనే శబ్దము వచ్చినది. మానవుడి నాలుకపై మాటల రూపంలో సరస్వతీదేవి ఉంటుందని భావించడం వలన ఆ పల్కుల తల్లిని వాగ్దేవి అని వ్యవహరిస్తుంటాం. మానవ జాతికి మాత్రమే లభించిన అమూల్యమైన సంపద వరం వాక్కు. మానవ జాతి ఉత్కృష్టమైనది. మానవుడి ముఖం నుండి అగ్ని వాగ్రూప రూపంలో వెలువడుతుంది. వాగ్రూపం అంటే చాలా పవిత్రమైనది. ఐతరేయోపనిషత్తు ఈ విధంగా పేర్కొన్నది. వాక్కు అగ్ని వంటి పవిత్రమైనది, ప్రమాదకరమైనది కూడా. కాలు జారితే కూడ తీసుకోగలము గాని నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటుంటారు పెద్దలు. బాలవాక్కు, బ్రహ్మవాక్కు, ఋషివాక్కు, వేదవాక్కు అని రూపాంతరాలున్నాయి. అమాయకమైన, నిష్కపటమైన, మనోహరమైన ముద్దులకే సత్యాన్ని పలికేది బాలవాక్కు. బ్రహ్మజ్ఞానులు ముఖం నుండి వెలువడే హితకరం, శుభప్రదం, శ్రేయస్కరం, మంగళకరమైన వాక్యాలు అవన్నీ కూడా సర్వసంగ పరిత్యాగులైన వారు మనకు చెబుతుంటారు. అభ్యున్నతి కోసం వెలువరించే ప్రవచనాలను ఋషివాక్కు అంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ మానవాడికి దశ దిశ నిర్దేశించేవి వేదవాక్కులు.

0: బ్రహ్మ ఋషి వేదవాక్కులు అందరికీ అనుసరణీయాలు అని సకల మానవాడికి ఆమోదకరమైనవి. సర్వ మానవ సోదరత్వానికి సౌభాతృత్వానికి సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడతాయి. వాక్కు ఎలా ఉండాలో, వాగ్రూపం ఏ విధంగా ఉండునో, ఎటువంటి వాక్కు ఆహ్లాదకరమైనదో స్మృతులు చెబుతున్నాయి. సముచిత నియమాలు పాటిస్తే సత్ఫలితాలు సాధించగలం. మృదువుగా మంగళప్రదంగా మనోహరంగా మర్యాదపూర్వకంగా వాక్కు ఉండాలంటారు పెద్దలు. నా కోరిక ఏదైనా అది సత్యమై అయి ఉండి ఆ సత్యవచనమే నన్ను అన్ని వేళల సంపూర్ణంగా సంరక్షించుగాకని ఋగ్వేద మంత్ర సారం మనకు చెబుతున్నది. ఏ జాతి వారైతే సత్యభావనతో ఉంటారో, ఉత్సాహవంతులై ఉండి సత్సంగత్వం యొక్క పురుషార్థాల వల్ల సత్య సత్వ విజ్ఞానాలను సంపాదించుకుంటారో, వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని యజుర్వేదం చెప్తున్నది. సత్యమే పలుకుతాను, అసత్యం పలుకను, సత్యం ఆధారంగానే ఈ భూమి ఉన్నదని అధర్వణ వేద మంత్రాలు చాటుతున్నాయి. సత్యవాక్ పరిపాలనకు కట్టుబడిన బలిచక్రవర్తి హరిశ్చంద్రుడు చరితార్థులైనారు. మానవ జాతికి స్ఫూర్తి ప్రదాతులుగా నిలిచారు. తమ వాక్కులతో ఆ యొక్క వాక్కులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో కొందరు సాధకులు నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. ముకుందమాలలో శ్రీ కులశేఖరాళ్ళు వారు, భాగవతంలో పోతన, శివానందలహరిలో ఆదిశంకరాచార్యులు వాక్ ప్రసక్తిని వివరించి ఉన్నారు. పవిత్రమైన వాక్ నిర్మాణం కోసం తాపత్రయపడ్డారు. ఓ స్వామి, నా వాక్కులతో నిన్నే ప్రార్థించుచున్నాను. నా మనస్సు నీ పాద పద్మాలపైనే లగ్నముగాక, నా వాక్కులు నిన్నే స్తుతించుగాక అని వారు తన్మయమైన వాక్కులను ఎలా ఉచ్చరించాలో తెలిపిన సన్నివేశాలు కోకొల్లలు. భగవద్గీత వాక్యం ప్రకారం జ్ఞానం అన్నిటికంటే పవిత్రమైనది. జ్ఞానంతో సుసంపన్నమైన వాక్కు అంతకంటే పవిత్రమైనది. ఈ వాక్కుల వల్ల మిత్రత్వం ఏర్పడుతుంది, సర్వమానవ సౌభాతృత్వము సిద్ధిస్తుంది. సంస్కారవంతమైన పలుకులు అలవడాలంటే మంచి సాంగత్యం, దానితో పాటు మంచి అభ్యాసం కావాలి. మునులు ఆశ్రమాల్లో మొదట చేరినప్పుడు జడులుగా ఉన్నవారు సైతం చివరికి లోక కళ్యాణ భావాలను అలవర్చుకుని జ్ఞానవంతులై ప్రకాశిస్తారు. వారి నోట ఎన్నడూ అమంగళ వచనాలు, పరుష వాక్యాలు రావు. వాగ్భూషణమే వారికి అలంకారమవుతుంది. వాక్ అనేది ఒక ఆభరణం, దాని మించినది ఇరలో మరి ఏది లేదు.
1: మీరింతవరకు జి పద్మనాభ శాస్త్రి గారు అందించిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తిసూద కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ఢిల్లీ కేంద్రాల నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో

0: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్టాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్ల ఇల్లు రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటన జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరో విషయం నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ,
2: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి, జలజీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయత పథకాలు, అలాగే రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ది ఏదైతే ఉందో, ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల

0: ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా 1,06,28,092 కార్డుల ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ గానా మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఉమోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पारितमासीत्। विधिन्याय राज्यमंत्री अर्जुन राम मेघवालः एतद् विधेयकम् उपस्थापितवान्। अस्य विधेयकस्य मुख्यम् उद्देश्यं तावत् विविधाधिकरणानाम् अध्यक्षानां सदस्यानां च अर्हतासु नियुक्तौ सेवानियमेषु तथा अधिकरणानां प्रशासने कार्यप्रणाल्यां च दक्षतां स्वायत्ततां पारदर्शितां एकरूपतां च आनेतुमस्ति। चर्चायाः प्रत्युत्तरे सति मेघवालेन प्रोदीरितं यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः नेतृत्वे सर्वकारेण 25-2000 वर्षे अधिकरणानां युक्तीकरणस्य प्रक्रिया समारब्धा। मन्त्रिणा प्रोक्तं यत् अस्मिन् नूतन विधेयके राष्ट्रिय अधिकरणायोगस्य स्थापनायाः प्रावधानम् अस्ति, यस्य अध्यक्षता सर्वोच्च न्यायालयस्य पूर्व न्यायाधीशः उत उच्च न्यायालयस्य पूर्व मुख्य न्यायाधीशः करिष्यति। विधेयक पारणात् परं सदने विशेष उल्लेखानां विषयेभ्यः समयः कल्पितः, यस्मिन् विधिक सदस्यैः लोक महत्वस्य विषयाः उत्थापिताः। कार्यसमाप्त्यनन्तरं पीठासीनाधिकारिण सदनस्य कार्याचरणं श्वः प्रातः 11 यावत् स्थगितम्। लोकसभया केरल नाम परिवर्तनं विधेयकं पारितम्। अस्मिन् विधेयके संविधानस्य प्रथम अनुसूच्यां राज्यस्य केरल इति नाम परिवर्त्य केरलम् इति कर्तुं प्रावधानम् अस्ति। विधेयकस्यास्य विषये भाषमाणः गृहराज्यमन्त्री नित्यानन्दरायः अवोचत् यत् गतवर्षे केरल विधानसभया राज्यस्य नाम केरलम् इति कर्तुं केन्द्रसर्वकाराय अनुरोधप्रस्तावः पारितः आसीत्। तेनोदीरितं यत् मलयालम भाषायां राज्यस्य नाम केरलम् इति अस्ति, परं संविधाने एतत् केरल इति लिखितमासीत्। राज्यसभया राष्ट्रिय सहकारिता विकास निगम संशोधन विधेयकम् अपि पारितम्। सहकारिता राज्यमंत्री मुरलीधर मोहिल इत्यनेन उपस्थापितं विधेयकं निगमस्य गतिविधीन् औद्योगिकपण्येषु अपि विस्तारयितुम् अनुमतिं ददाति। उभे अपि विधेयके नीट विप्रतिपत्तिमधिकृत्य विपक्षस्य कोलाहलमध्ये चर्चां विनैव पारिते। भारतीय ऋतुविज्ञान विभागेन अद्य पूर्व राजस्थान ओडिशा प्रभृति प्रदेशेषु अतिवृष्टेः पूर्वाभासः प्रकटीकृतः। पंजाब उत्तराखण्ड गुजरात क्षेत्रेषु अपि अतिवृष्टिः सम्भाव्यते। आन्ध्रप्रदेश झारखण्ड कर्णाटक प्रदेशेषु विद्युत्पात झंझावाताभ्यां सह अतिवृष्टिपरा सञ्चेतना च प्रसारिता। राष्ट्रिय राजधान्यां तावत् देहल्यां सायंकाले मेघाच्छादनेन सह मन्दवृष्टिः सम्भाव्यते। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7:00। ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు క్యాన్సర్ వ్యాధులు రకాలు కారణాలు జాగ్రత్తలు గురించి శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు. 8:45 సినీ సరాగాల మాలిక సినీ రంజని వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. ఈ కార్యక్రమం

మనకి సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. పది గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు వింటారు. మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతలుత్తరాల ద్వారా పాటలు కోరి కార్యక్రమం. 5:30 జానపద గీతాలు వింటారు. 5:40 మరియు 6:30 సినీ రంజనిలో సినీ గీతాలు వినవచ్చు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 సమాచార దర్శిని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం రిలే అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమం తిరిగి ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష రిలే అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 లలిత గీతాలు వింటారు. 8:40 మరియు రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 మరియు రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం రిలే అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జురాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు

0: తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश विडदीयरानी अंतर्भागमनि ई निर्विवाद वास्तवानेदी मार्चलेदनि मन देश मरोसारि स्पष्टं चेसिंदि. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడూ చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: वास्तवादी नरेखा को कापाड़े विषय में प्रस्तुत अमल में उन्न यंत्रांगाल द्वारा चर्चा కొనసాగుతున్నామని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యనాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకుని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
3: స్వాతంత్ర సేనానియో శ్రద్ధాంజలి దే, వికసిత్ భారత్ కా సంకల్ప లే, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా, ఆయే హర్ ఘర్ పర్ తిరంగా లహరాయే.
0: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక్క

ఓ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మళ్ళయాళ మాసమైన కర్కిడకంలో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 గంటల మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్థామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్థామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ద పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జెన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూప్ దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

رباط لهري. విభిన్న కార్యక్రమాల సమాహారం.

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు సూచనలిస్తారు. అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు క్యాన్సర్ వ్యాధులు, రకాలు, కారణాలు, జాగ్రత్తల గురించి శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.

నేడు ఆగస్టు 12. ఈ రోజుకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముందుగా నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం గురించి తెలుసుకుందాం. యువతయే దేశానికి వెన్నుముక, నవభారత నిర్మాణానికి దిక్సూచి, రేపటి భవిష్యత్తుకు సరికొత్త ఊపిరి పోసే ప్రతి యువతి యువకుడికి అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఆలోచనలకి పదును పెట్టి ఆశయాల సాధన వైపు అడుగులు వేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశిద్దాం. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత, భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయి జయంతి నేడు. 1919 ఆగస్టు 12న జన్మించిన సారాభాయి గారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోని స్థాపించి మన దేశాన్ని రోదసీ రేసులో ముందంజలో నిలిపారు. నేడు ఇస్రో సాధిస్తున్న విశ్వ విజయాలకు పునాది వేసిన ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఆయనకు మన హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. ఇక నేటి మరో ముఖ్యమైన సందర్భం ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ప్రకృతి సంతులనంలో జీవ వైవిధ్యం ఎంతో ముఖ్యం. అడవికి అందాన్ని బలాన్ని ఇచ్చే ఏనుగుల సంరక్షణ మనందరి బాధ్యత. వన్యప్రాణులను కాపాడుకుందాం, మన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. అలాగే ఈరోజు మన దేశంలో మరో ముఖ్యమైన రోజు కూడా ఉంది, అదే జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం. మన దేశంలో లైబ్రరీ సైన్స్ పితామహుడైన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జరుపుకుంటారు. జ్ఞానాన్ని అందించే ఈ రోజున మనం కూడా పుస్తకాలతో స్నేహం చేద్దాం, విజ్ఞానాన్ని పెంచుకుందాం. మన సమాజ మార్పుకి మూడు ముఖ్యమైన అడుగులు: యువతను ముందుకు నడిపించడం, మన ప్రకృతిని ప్రాణంగా కాపాడుకోవడం, తెలిసిన మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవడం. ఈరోజు మనం చేసే ఒక చిన్న మంచి పని రేపటి తరానికి గొప్ప బహుమతి అవుతుంది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

0: ప్రభోత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువుల తామరా
2: సైబాల్
1: బురద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
0: శ్రోతలకు గమనిక, మరి కాసేపట్లో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
5: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: శ్రేయా ఘోషల్ గానం చేసిన రాఘవేంద్ర చిత్రం నుండి భక్తిగీత విన్నారు. ఇప్పుడు సమయం 7:30 వినండి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: గుండె వ్యాధులు, నరాల సమస్యలు, అన్ని రకాల ఎముకలు, కీళ్ల నొప్పులు,
1: చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు,
2: ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు,
1: అన్ని రకాల జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, ఇంకా క్యాన్సర్ వ్యాధులకు కూడా ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ
2: 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ముందడుగు వేస్తోంది మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సంప్రదించండి
1: డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతీనగర్ హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. ఫోన్ 253-999.
3: ఆకాశవాణి శ్రోతలకి నమస్తే. మనం ప్రతిసారి గర్భిణీ స్త్రీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి డెలివరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్, ఆహారం, ఏ రకాల ఫుడ్స్ తీసుకోవాలి, అవే ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా. ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ వేరేవి. వయసు ఎక్కువైన వాళ్ళకి మామూలుగా స్త్రీలు అవి చెప్పుకోరు, అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ మనకు ఇది అని బయట డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్తో వస్తారు, అప్పుడు మళ్ళీ సర్జరీలు చేయాల్సి వస్తూ ఉంటుంది ఇట్లాంటి విషయంలో. ఆ ప్రాబ్లం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే డెలివరీ టైం

నట్టు అంటే యోనిలోంచి గాలి వదిలి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏదో ఒక రకమైన వీక్నెస్ ఉన్నట్టు ఉంటుంది పెల్విస్లో. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మేము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తుంటాం, పోస్ట్నేటల్ ఎక్సర్సైజ్ చేయాలమ్మా అని చెప్పి కీగల్స్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మనము యూరిన్ వచ్చినప్పుడు కానీ టాయిలెట్ మోషన్కి వెళ్ళినప్పుడు కానీ ఆ పరిస్థితులు సరిగ్గా లేకుంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ఏ కండరాలనైతే పైకి లాగుతామో కరెక్ట్గా మన యోగాలో చెప్పేదానంటే మూలబంధ అంటారు దాన్ని, దాన్ని కీగల్స్ ఎక్సర్సైజ్ అని ఇంగ్లీష్లో అంటాం. ఆ ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్తాం. అది మామూలుగా చెప్తాం కానీ ఎవ్వరు కూడా ఎక్కువ ఫాలో అప్ కారు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ తెలియదు. రెగ్యులర్గా రోజు పొద్దున పగలు రాత్రి 10 సార్లు చేయాలమ్మా అని చెప్తుంటాం. ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో చేస్తారేమో కొంచెం పట్టుదల ఉన్నవాళ్ళు, లేకపోతే అది కూడా చేయరు. అట్లా అంటప్పుడు దాని ఎఫెక్ట్ ఉండకుండా యోని దగ్గర ఉన్న కండరాలన్నీ కూడా లూజ్గా అయ్యి తర్వాత వాళ్ళకి భార్యాభర్తలు కలిసినప్పుడు కానీ తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉండడము, పొడి బారటము, తర్వాత నొప్పి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయితే ఏదన్నా టేర్ అవ్వడం, మసిల్స్ టేర్ కట్ అవ్వడం, దాన్ని ప్రాపర్గా కుట్టకపోవడం, సూచర్ చేయకపోవడం సరిగ్గా అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ మూత్రం ఆగకపోవడం, అంటే వెళ్ళే వెళ్ళేలోగానే వచ్చేస్తూ ఉంటుంది, లేదా దగ్గిన తుమ్మిన వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ గ్యాస్ అనేది విడుదలవుతూ ఉంటుంది గుదద్ ద్వారా నుంచి. సో ఈ విధంగా ఉన్నప్పుడు అవన్నీ పెల్విక్ మసిల్స్ అన్ని లాక్సిటీ, దానికి మళ్ళీ వచ్చేసి ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ కుట్లేస్తారా అవి అని అడుగుతుంటారు. దాని బదులు ఇప్పుడు కొత్తగా మనకు జర్మన్ టెక్నాలజీలో అంటే సర్జరీ లేకుండా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, లేజరు, తర్వాత పిఆర్పి ఇట్లాంటి నాన్ సర్జికల్ మెథడ్స్ వచ్చాయి. వాటి గురించి ఈరోజు నేను చెప్తాను. మెనుపాజ్ తర్వాత కూడా ఈ డిఫికల్ట్ డెలివరీలు, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఫోర్సెప్స్ డెలివరీస్ వల్ల కానీ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు, అదే ఇందాక చెప్పానుగా స్ట్రెస్ అని, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. తర్వాత అర్జ్ ఇన్కాంటినెన్స్, తర్వాత గ్యాస్ లీక్ అవ్వడాన్నేమో యానల్ ఇన్కాంటినెన్స్ అని అంటూ ఉంటాం. ఇది యోని మార్గం వదులుగా అవడం వల్ల, పెల్విక్ కండరాలు బలహీన పడడం వల్ల ప్రొలాప్స్ అని కూడా అంటాం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో అది కొంచెం కిందికి జారినట్టు కానీ, మోషన్ పాసే దగ్గర రెక్టం కొంచెం మోషన్ చేసినప్పుడు అది కొంచెం ఉబ్బులాగా అనపడడం, ఇట్లాంటివి ప్రొలాప్స్ అని అంటాం. థర్డ్ టైంలో ఏమవుతుందంటే గర్భాశయ ముఖద్వారం కూడా కిందికి జారుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా డిఫికల్ట్ డెలివరీస్ వల్ల అవుతూ ఉంటాయి. తర్వాత అంతేకాకుండా మాటి మాటికి మనము తెల్లబట్టతో కంప్లైంట్తో వస్తారు, ఒకసారి యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ ఒక కొన్ని రిపీటెడ్గా రిక్కరెంట్గా వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఒకటి, ఈ డ్రైనెస్, వెజైనల్ డ్రైనెస్ యూజువలీ ఏమవుతుందంటే ఈ మధ్యలో చిన్న వయసులోనే మనం గర్భసంచి తీయడం వల్ల, మెనుపాజ్ అనేది 45 తర్వాత రావాల్సింది, ఒక 10 ఏళ్ళ ముందే మనం ఆ ఫీలింగ్స్, సింప్టమ్స్ అన్ని అంటే యోని దగ్గర పొడిగా ఉండడము, భార్యాభర్తలు కలవడంలో నొప్పి రావడం, ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ సర్జరీ అవసరం లేకుండా, కోత లేకుండా, అనస్థీషియా లేకుండా, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ఓపీ డే కేర్ ప్రొసీజర్ దా ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో పెల్విక్ రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ దిస్ బికాస్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ లేడీస్. చెప్పుకోలేరు అది అందరికీ, ఏదో దగ్గో జ్వరమో వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇట్లాంటి కోనిలే అని, వయసు మీరిన తర్వాత వచ్చే ఈ కంప్లైంట్స్కి ఇది ముట్లు బంద్ అయినాయి కదా అది అంతే అని. సో ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మన జీవన ప్రమాణాలు పెరిగి ట్రీట్మెంట్, మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల జీవన కాలం ఏదైతే ఉంటుందో, మామూలుగా ఇంతకు పాతకాలంలో 55-60లో చనిపోయేవాళ్ళు, ఇప్పుడు 80-85 వరకు బతుకుంటున్నాం. దీనివల్ల అన్ని రోజులు మనము ఈ ప్రాబ్లంతో కంటిన్యూ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎవరు సేవలు చేస్తారు? ఆ యూరిన్ లీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల మనం ఇబ్బందిగా అనిపించేసి పక్క వాళ్ళకి స్మెల్ రావడం, లేకపోతే బట్టలు తడిసిపోవడం, ఇట్లాంటి వల్ల మనము సోషల్ బాయ్కాటింగ్ సెల్ఫ్గా చేసేసుకుంటాం. ఏ ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం, ఏ లాంగ్ జర్నీస్కి వెళ్ళకపోవడం, ఇట్లాంటివి జరుగుతుండడంతో మనిషి యాక్టివ్గా ఉండకపోవడం, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు.
ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని

గా మనం మనం ఈ క్యూర్ చేసేస్తే, ఆ పెల్విక్ రిహాబిటేషన్ మనం స్టార్ట్ చేయించుకుంటే తొందరగా ఇది ఇబ్బందులను దాటచ్చు. సో ఇది రెండు మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఒక చైర్ ఉంటుంది, ఏవైతే కీగిల్స్ ఎక్సర్సైజ్ మనం చేయమంటామో చైర్తో హాఫ్ ఎన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి మేము అడ్జస్ట్ చేసి పెడతాము పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్కి ఉన్న కటిద్వారం యోనిలో ఉన్న లాక్సిటీని బట్టి ఎంత టైం పెట్టాలన్నది పెడతాము. అంతలో 12,000 సార్ల కంటే ఎక్కువ మూమెంట్స్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్, ఒక 9 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ చేస్తూ ఉంటుంది ఆ మెషిన్. దానివల్ల అది కండరాలు బాగా స్ట్రెంగ్త్ అవ్వడం, టోన్ అవ్వడం, మనం ఏమి బట్టలతో ఎట్లా రొటీన్గా ఉంటామో అలాగే కూర్చోవచ్చు, మనకేమి ఇబ్బంది లేదు. అది ఓపీ ప్రొసీజర్, జస్ట్ వచ్చి కూర్చొని మళ్ళీ మన వర్క్ మనం వెళ్ళిపోవచ్చు. అట్లా వారానికి 2 సార్లు ఒక 3 వీక్స్ చేయించుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ చైర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, స్పెషల్లీ పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ తర్వాత కానీ, ఈవెన్ నార్మల్ అనే కాదు సిజేరియన్ వాళ్ళకు కూడా, ఎందుకంటే సిజేరియన్ అయినా కూడా డెలివరీలో ప్రొజెస్టెరాన్ ప్రెగ్నెన్సీలో ఉన్న ఎఫెక్ట్ వల్ల యాజ్ సచ్ మసిల్స్ అన్ని కొంచెం లాక్స్గా అవుతాయి. మళ్ళీ వాటిని ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ కాకముందు ఉన్నట్టుగా మనం టోనింగ్ చేసి ఆ లెవెల్కి తెచ్చుకోవాలంటే ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ చైర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రెండవ ట్రీట్మెంట్ లేజర్, దాని సెబ్రినా అని లేజర్, అది ట్రయోడ్ లేజర్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ మనకున్న ఈ యూరినరీ ప్రాబ్లమ్సే కానీ, లాక్సిటీ కానీ, రికరెంట్ ఇన్ఫెక్షన్సే కానీ, ఆ లేజర్ ద్వారా 3 సిట్టింగ్స్ చేస్తాము. 3 సిట్టింగ్స్, ఒక్కొక్కసారి 4 కూడా అవసరం కావచ్చు. దానివల్ల కొంత ఈ లేజర్ వేవ్స్ పోయినప్పుడు ఆ వెజైనల్ మ్యూకోజా అంతా, అంటే కొల్లాజిన్ అనేది తయారవుతుంది. తయారైనప్పుడు ఆ మ్యూకస్ మెమ్రెయిన్లో థిక్గా అవుతుంది అన్నమాట. థిక్ అయ్యి దాని వాస్కులారిటీ, బ్లడ్ సప్లై పెరుగుతూ ఉంటుంది. అట్లా బ్లడ్ సప్లై పెరిగేసరికి మ్యూకస్ మెమ్రెయిన్ ఏదైతే ఉంటుందో యోనిలో, అది హెల్దీగా అయిపోతుంది. ఆ డ్రైనెస్ అనేది, ఇన్ఫెక్షన్ అనేది రాదన్నమాట. సో ఇది యూజువల్గా మనం రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి రెగ్యులర్, ఎంత యూరిన్లో మంటగా, ఎన్ని మందులు వాడినా యూరిన్లో మంట తగ్గని వాళ్ళకి, తర్వాత వైట్ డిశ్చార్జ్ ఊరికే చెప్తూ ఉంటారు, ఎన్ని మందులు ఇచ్చినా అక్కడ ఇన్ఫెక్షన్ ఉండదు కైనా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో దాదాపు 3 నుంచి 4 సిట్టింగ్స్ 10-15 రోజుల చొప్పున మనం తీసుకోవాలి. ఇది ఈ ట్రీట్మెంట్ 2-3 మినిట్స్, అది తర్వాత ఒక 15 మినిట్స్ మేము ఆబ్జర్వేషన్ చేస్తాం, రెస్ట్ తీసుకోవాలి. పెయిన్ ఉండదు, కటింగ్ లేదు, బ్లీడింగ్ లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అది చేయించుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ భార్యాభర్త సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఈ లేజర్ వల్ల వాట్స్ అంటాం, చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి, అవి తీసేయడం కానీ, ఫిస్టులాస్ కానీ, ఇట్లా లోపల వజైనా అంతా ఒక రకంగా అంతా వైట్గా అయిపోతూ ఉంటుంది, అట్లాంటి ల్యూకోప్లేకియా అంటాం, దానికి కూడా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇంకొక ట్రీట్మెంట్ పిఆర్పి, అంటే మన బ్లడ్లోంచి మా ఒక 10 ml to 15 ml బ్లడ్ తీసుకుని దాంట్లోంచి ప్లాజ్మా సెపరేట్ చేస్తాం. ఆ ప్లాజ్మాను యోనిలో ఒక 1 cc 1 cc చొప్పున ఒక 4 places ఇస్తామన్నమాట. ఆ ట్రీట్మెంట్ కూడా నెక్స్ట్ త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ చైర్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ అయింది. ఇది పెల్విక్ రీహాబిలిటేషన్ సెంటర్గా మేము దాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో మీరు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేసి, వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎట్లాంటి వాళ్లకు ఏది అవసరమో, ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరము అన్నది మేము డిసైడ్ చేసి వాళ్ళకు ఒక సిట్టింగ్స్ ప్యాకేజ్ లాగా చేస్తున్నాము. ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసి, వివరాలకు కూడా మీకు డౌట్ ఉంటే మా దగ్గర నుంచి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎస్థెటిక్ గైనకాలజీ, లేదా కాస్మెటిక్ గైనకాలజీ, లేదా పెల్విక్ రీహాబిలిటేషన్ ఏదైనా అంటున్నామో, ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. అడ్వాన్స్మెంట్స్, దాని టెక్నాలజీ పెరుగుతుంది. దీనివల్ల మనకు లాంజివిటీ పెరిగినందుకు, అంటే మన జీవిత కాలం పెరుగుతున్నందుకు, ప్రశాంతంగా ఏ యూరినరీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది లేకుండా మన జీవితం ప్రశాంతంగా జరుపుకోవడానికి చాలా తోడ్పడుతుంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ చైర్ అన్నది స్త్రీలలోనే కాదు మగవాళ్ళలో కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. కొన్ని సెక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఉన్నవాళ్ళు ఈ చైర్ సిట్టింగ్స్ యూజ్

0: చేస్తే వాళ్ళకు వాళ్ళకు కూడా అది పెల్విక్ కండరాలే కదా, ఆ పెల్విక్ కండరాలు ఇంప్రూవ్ అయ్యేసి వాళ్లకు ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సెక్స్ పరంగా వాళ్ళకి చేయలేకపోవడం అట్లాంటిది ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా యూజ్ అవుతుంది. దానికి కూడా ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లమ్లు ఉంటే తప్పకుండా కన్సల్ట్ చేయండి. దానికి మేము మా దగ్గర యూరాలజిస్ట్ ఉంటారు, ఆ యూరాలజిస్ట్ కన్సల్టేషన్ అయిని ఆయన కనుక ఈ పర్టికులర్ ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ అవసరము అని ఆయన అభిప్రాయపడితే అది వాళ్ళకు కూడా మేము ఈ సదుపాయాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నమస్తే.
1: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాణ్యమైన నమ్మకమైన వైద్య సేవలకు చిరునామా. 3 దశాబ్దాలుగా సేవలందిస్తున్న హాస్పిటల్ మనోరమ. ఐసీయూ, సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, ఇంకా అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి పరీక్షల కోసం అత్యంత అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తోంది మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సంప్రదించండి.
1: డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. ఫోన్ 253-999. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారి సూచనలు విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
6: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
0: ఇప్పుడు వినండి, నువ్వే కావాలి చిత్రం నుండి జయచంద్రన్ చిత్ర గానం చేసిన

శ్రోతలకు మరో గమనిక. ఈ ఉదయం 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు.

0: ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
4: నమస్తే సార్.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి అసలు క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
4: ఈ మధ్యలో క్యాన్సర్ వ్యాధి పెరగడానికి కారణాలు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన విధానం బట్టి, పొల్యూషన్ బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, మనకున్న అలవాట్లు బట్టి బాగా పెరుగుతుందండి ఈ మధ్య. సో ఈ మధ్యలో బాగా స్మోకింగ్ అలవాటు ఉన్న, లేకపోతే గుట్కా అలవాటు ఉన్న వారికి, లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ బాగా పెరుగుతుంది ఈ మధ్య, అండ్ ఆల్సో పొల్యూషన్ పెరుగుతుంది, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇంతకుముందు బాగా నడిచేవారు, పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఐటీ జాబ్స్ చేసుకుంటా ఎక్కడక్కడ అక్కడే కూర్చోవడం. సో దానివల్ల ఏంటంటే బాడీలో మెటబాలిక్ చేంజెస్ వచ్చి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, సో ఇవన్నిటి వల్ల మనకు ఈ మధ్యలో క్యాన్సర్ బాగా పెరుగుతుంది. ఇంకో రానున్న 10-20 ఇయర్స్లో కూడా ఇది ఇంకా పెరిగే అవకాశం చాలా ఉందండి.
3: పూర్వకాలం అయితే మనం చిన్నతనంలో ఉన్నప్పుడు అనుకుంటే కనుక క్యాన్సర్ అన్నది ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒకరికి వచ్చిన సందర్భం మనం చూసేవాళ్ళం, అంటే వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఒక వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో మనం ఈ వ్యాధిని చూస్తున్నాం కదా, దీనికి ఏదైనా కారణం ఉందని చెప్పగలమా మనం ఏదైనా?
4: అవునండి, ఇంతకుముందు ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మన బాడీలో చేంజెస్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అది యంగ్ పేషెంట్స్లో కూడా వస్తున్నాయి. దాంట్లో కొంచెం జెనెటిక్ రోల్ కూడా ఉండదండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తుంది
3: వంశ పారంపర్యంగా.
4: ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చేది, ఇప్పుడు 40 సంవత్సరాలకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అండ్ క్యాన్సర్ బయాలజీ కూడా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు కొంచెం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్స్ వస్తుండే,

0: సో ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్ కొంచెం బయాలజీ చేంజ్ మ్యూటేషన్ మారి, సో అది ట్రీట్మెంట్ కూడా అంత మంచిగా రెస్పాన్స్ కూడా ఉండట్లేదు. సో అది కూడా ఒక కారణం.
1: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే, అసలు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత పూర్తిగా నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది?
0: పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా ఉందండి. ఈ మధ్యలో మనకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో. అండ్ ఆల్సో ఏంటంటే, మనకు అవగాహన పెరగాలి మెయిన్గా. సో ఇంతకుముందు క్యాన్సర్ అంటే చావు అనుకునేవారు,
1: అవును,
0: భయపడేవారు. సో ఇప్పుడు అంత భయపడే అవసరం లేదు. సో ఏంటంటే, మనము ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. సో మనకి అవగాహన పెంచుకున్న తర్వాత మనకు వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కీమోథెరపీ అని, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇవన్నీ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో మనం భయపడాల్సిన పని లేదు. అది వచ్చిందంటే ఏదో జీవితం అయిపోయింది అన్న అని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి మనం యాక్చువల్లీ ఇంకా మెరుగుగా ట్రీట్ చేయొచ్చు క్యాన్సర్ పేషెంట్స్ని.
1: నిజానికి వైద్య విధానం ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ అనగానే ఒక భయం కలగటం సహజం. ఎవరికైనా వచ్చిన వ్యక్తి కావచ్చు లేదా విన్న వ్యక్తి కావచ్చు, క్యాన్సర్ అట అనగానే ఒక భయం కలుగుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి శరీరంలో వచ్చే మార్పులు ఏముంటాయి ఈ వ్యాధి సోకిన తర్వాత?
0: అంటే బేసిక్గా అవునండి, కరెక్టే మీరు చెప్పింది, కరెక్టే. భయం, చాలా మంది క్యాన్సర్ అనగానే భయం స్టార్ట్ అయింది,
1: భయం కలుగుతుంది.
0: సో సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్. సో చాలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ సైడ్ నుంచి, చూసుకునే వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా ఉండి, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు కదా, సో అలా ఉంటే ఇంకా ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా పనిచేస్తుంది. సో చాలా మట్టుకి క్యాన్సర్ అర్లీ స్టేజ్లో క్యూర్ చేయొచ్చు.
1: ముందుగానే గుర్తిస్తే కనుక మనం,
0: అవునండి, ముందుగానే గుర్తిస్తే, ముందుగానే వస్తే, సో అది అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది కాబట్టి బెటర్ క్యూర్ రేట్స్ చాలా ఉంటాయి.
1: ఉంటుంది. అసలు ఒక వ్యక్తికి, ముందుగా మనం ఒక పురుషుడిని తీసుకుందాం, ఒక పురుషుడి లోపల క్యాన్సర్ వ్యాధి సోకడానికి ఏ ఆర్గాన్స్ ఎక్కువగా అంటే అనుకూలంగా ఉంటాయి?
0: పురుషుల వరకు వచ్చేసరికి ఏంటంటే, మన బేసిక్గా అలవాట్లు, ఇప్పుడు చెప్తున్నాను అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నా, గుట్కా అలవాటు ఉన్నా, మౌత్ క్యాన్సర్ కానీ, ఒరోఫరింజల్ క్యాన్సర్ కానీ, లారింజల్ క్యాన్సర్స్ అంటాం, అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రాస్టేట్, ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, రెడ్ మీట్ తింటారు కదండి, రెడ్ మీట్ అంటే కొంచెం మటన్ కానీ బీఫ్ పోర్క్ తినే వాళ్ళకి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది జనరల్గా పురుషులకు వచ్చే క్యాన్సర్. మోస్ట్ కామన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్, ఎందుకంటే అది కూడా అలవాట్ల వల్ల, తంబాకు గుట్కా అలవాట్ల వల్లనే వస్తుంది.
1: వాటి మూలంగానే వస్తుంది తప్ప సహజ సిద్ధంగా వచ్చే అవకాశం అయితే లేదు.
0: లేదు, సహజ సిద్ధంగా నోటి క్యాన్సర్ రాదు జనరల్గా. సో అలవాట్లు ఉంటేనే, క్రానిక్గా స్మోక్ చేసి, క్రానిక్ సంవత్సరాల తరబడి స్మోకింగ్ గుట్కా హ్యాబిట్ ఉంటేనే మనకి క్యాన్సర్ వస్తుంది.
1: అసలు ఈ వ్యాధి లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? ఒక వ్యక్తికి ఏదో ఒక రకమైన క్యాన్సర్ సోకిందని చెప్పడానికి అతను మనకి ఏ లక్షణాలు ముందుగా ముఖ్యంగా కనబడతాయి?
0: సో అది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క జనరల్గా ఒక లక్షణాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం నోటి క్యాన్సర్ తీసుకున్నాం, నోట్లో పుండ్లు అవుతాయి. అది చాలామంది ఏమనుకుంటారు, నార్మల్ పుండే కదా అని వదిలేస్తారు. 2-3 వారాలు దాటినా కూడా పుండు మానదు ఒక్కొక్కసారి, అది కూడా వదిలేస్తారు. అలానే వదిలేయడం, అక్కడ ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడం అలా చేస్తారు. కానీ అలా చేయొద్దు. ఎస్పెషలీ స్మోకింగ్ కానీ తంబాకు గుట్కా తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళు, నోట్లో 2 వారాలకు మించి పుండు మానకపోతే ఒక ఆంకాలజిస్ట్ని కంపల్సరీగా కలవాలి. సో దాన్ని మనం బయాప్సీ తీసి టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు. సో 2-3 వీక్స్ దాటి పుండ్లు మానకపోయినా, సో ఏదైనా ఇంకా ఏదైనా పన్ను లూజ్ అయ్యి ఊడిపోయినా, సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు.
1: ఇప్పుడు నోటి క్యాన్సర్ కాకుండా ఒక పురుషుడు లోపల ఇంకా ఏ ఆర్గాన్స్కు ఈ వ్యాధి సోకే అవకాశం మనం చూస్తున్నాం?
0: చాలా అంటే, ఇప్పుడు నోటి క్యాన్సర్, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది,
1: లంగ్ క్యాన్సర్.
0: సో పెద్ద పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, స్మోకింగ్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తాయండి. స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఆర్గాన్స్లో సగం ఆర్గాన్స్కి క్యాన్సర్ రావచ్చు. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా డేంజర్ అన్నమాట.
1: ఇవి కాకుండా రక్తంలో, రక్తానికి క్యాన్సర్ అనే మాట వింటుంటాం.
0: అవునండి, అది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. కాకపోతే వాటికి అలవాట్లతోని అది జనరల్గా సంబంధం ఉండదు, బట్ అది కూడా వస్తుంది బ్లడ్ క్యాన్సర్.
1: ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా బ్లడ్ క్యాన్సర్?
0: ఏ క్యాన్సర్కైనా మనకు జనరల్గా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. మనకు ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్స్ మన అలవాట్ల వల్ల వస్తాయి జనరల్గా. సో మనం యంగ్ ఏజ్లో క్యాన్సర్స్ వచ్చే వాటికి జనరల్గా ఎంతో కొంత జెనెటిక్ కాంపోనెంట్ అయితే ఉంటుంది.
1: మనం గుర్తించిన తర్వాత ఎంత కాలానికి ఈ వ్యాధిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది?
0: సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎలా గుర్తించాలండి. ఇప్పుడు నోటి క్యాన్సర్కి సపోజ్ మనకు నోట్లో పుండ్లో మానవు, అదే ఇంకొకటి ఏంటంటే మనకు లేడీస్లో రొమ్ములో ఏదైనా గడ్డ ఉందనుకోండి, అది నొప్పి ఉండదు. చాలా మట్టుకి క్యాన్సర్ గడ్డలకి నొప్పి ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఎందుకంటే చాలామంది ఏంటి నొప్పి లేదు కదా అని వదిలేస్తారు, కానీ అది అలా ఎప్పుడు చేయొద్దు. నొప్పి లేకుండా గడ్డ ఉంటేనే ప్రాబ్లం, నొప్పి ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, నొప్పి లేదంటేనే మనకు డౌట్ రావాలి. సో 40 ఏళ్ళు 50 ఏళ్ళ సంవత్సరాల మహిళలు రొమ్ములో ఏదైనా గడ్డ ఉన్నా, లేకపోతే మనకి మోషన్లో కొంచెం బ్లడ్ పడ్డా, ఏదైనా మోషన్ హ్యాబిట్స్లో చేంజ్ అయినా, లేదంటే వెయిట్ లాస్ అయినా, సరిగా ఆకలేకపోవడం, పొట్టలు ఏదైనా గడ్డ తగలడం, ఇవన్నీ జనరల్గా మనకు సిమ్టమ్స్, ఎర్లీ వార్నింగ్ సైన్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ మనం గమనించాం యాక్చువల్లీ. సో ఇలా గమనించాం కాబట్టి మనకు వచ్చే వరకు చాలా మట్టుకు అది 3rd or 4th stage ఉంటారు వాళ్ళు. సో అప్పుడు ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది. సో ఏ సిమ్టమ్, మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, అది మనం గుర్తుపట్టేసి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకేంటంటే క్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి,
1: ఎక్కువ అవకాశం ఉంటుంది. అది డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏమిటంటే అసలు సహజంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 40 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళ వయసు తర్వాత కానీ 50 ఏళ్ళ తర్వాత కానీ ఏ ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా, ఆ వ్యక్తి క్యాన్సర్ గురించి ఏదైనా తెలుసుకోవటానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమైనా ఉంటాయా?
0: అవునండి, అలా నార్మల్గా ఉన్న వ్యక్తులు కూడా టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మనకు దాన్ని, ఆ టెస్ట్ పేరు స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో క్యాన్సర్ రాకముందే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అది ఏజ్ బట్టి మనం ఆ టెస్ట్ చేయించుకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే మనకు అర్లీగా క్యాన్సర్స్ వస్తాయి కదా, అవి చాలా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అన్నమాట. సో ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్గా ఉంటుంది.
1: ఇది ఏ వయసులో మనం చేయించుకుంటే మనకు ఉపయోగపడుతుంది?
0: అది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్, అది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క వయసు ఉంటుంది అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్కి ఆడవాళ్ళలో స్క్రీన్ చేయాల్సి వస్తుంది. సో 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అని టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమి రొమ్ములో గడ్డలు లేకపోయినా టెస్ట్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఏదైనా ఫ్యూచర్లో డెవలప్ అయినా క్యాన్సర్ అది వెరీ ఎర్లీ స్టేజ్లో మనం గుర్తుపట్టొచ్చు. అలా ఇప్పుడు మనకి ఇంకా సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉంటుంది, అది 2nd most common cancer ఇన్ ఇండియా అనమాట. దానికి ఏంటంటే ప్యాప్ స్మియర్ అని, HPV టెస్టింగ్ అని 30 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలా మగవాళ్ళలో చూసుకుంటే మనకు పెద్ద పేగు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో మనకు 45 ఇయర్స్ నుంచి కొలనోస్కోపీ అంటే మన పెద్ద పేగులలో కెమెరా వేసి చూస్తారనమాట, ఆ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ రిస్క్, మనకి ఏజ్ ఎంత పెరుగుతున్నా కొద్దీ అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ సీరం PSA అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, మన సిటీ స్కాన్ ఆఫ్ లంగ్స్ అనమాట, అది కూడా ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఇలా టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఒకవేళ డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్ వెరీ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది, సో దానివల్ల మనం ఏంటంటే ట్రీట్మెంట్ బెటర్గా ఇవ్వగలుగుతాం, సర్వైవల్ రేట్ కూడా ఎక్కువ
1: పెరుగుతుంది, బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి,
1: అంటే రోగిని బ్రతికించడానికి డాక్టర్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి క్యాన్సర్ అనేది సోకింది అనుకుందాం, అది నోటి క్యాన్సర్ కావచ్చు, పెద్ద ప్రేవు క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, పరీక్ష చేయించుకున్నాడు, నిర్ధారణ అయిపోయింది అతనికి వ్యాధి ఉన్నట్టుగా, దానికి ఉన్న వైద్య విధానాలు ఏ విధంగా ఉంటాయి?
0: సో ఇప్పుడు క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయండి. ఇప్పుడు అదే ప్రతి క్యాన్సర్కి సర్జరీ చేయొచ్చు, అన్ని క్యాన్సర్కి సర్జరీ అవసరం అంటే కొన్ని క్యాన్సర్లకు అవసరం లేదు. సో సర్జరీ కూడా మనం ఈ ఇప్పుడు లాప్రోస్కోపీ అని, రోబోటిక్ సర్జరీ అని చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. అంటే మినిమల్గా ఎక్కువ కోత లేకుండా చిన్న కోతలోనే సర్జరీ చేయగలుగుతాం. అండ్ ఆల్సో మనకు కీమోథెరపీ అని, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి మన ట్యూమర్ని అంటే క్యాన్సర్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్లో ఒక మాలిక్యూల్ని టార్గెట్ చేసి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ సెల్ పైన ఉన్న మాలిక్యూల్ని టార్గెట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి హార్మోనల్ థెరపీ. సో ఇప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో అది టెస్టోస్టిరాన్ వల్ల పెరుగుతుంది. సో మనం టెస్టోస్టిరాన్ హార్మోన్ని బ్లాక్ చేస్తే ఆ క్యాన్సర్ పెరగడం కూడా బ్లాక్ అవుతుంది. సో ఇలా హార్మోనల్ థెరపీ అని చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. సో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. అందుకే ఇప్పుడు క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు,

0: కానీ మన అవగాహన మనం పెంచుకోవాలి, క్యాన్సర్ పరంగా అవగాహన పెంచుకోవాలి.
1: అవగాహనతో పాటు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుకోగలిగినప్పుడు ఒక వ్యాధి వచ్చినటువంటి పేషెంట్ అది తొందరగా తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి.
1: పాజిటివ్ థింకింగ్
0: ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టాలి ఫస్ట్ థింగ్. ఎంత పాజిటివ్గా ఉండి ఎంత లైఫ్లో ఎంత ఫైట్ చేయగలిగితే క్యాన్సర్ అంటే మనం అంత ఫైట్ చేయగలుగుతాం క్యాన్సర్తో. సో పాజిటివ్ థింకింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. పేషెంటే కాదు, పేషెంట్ పక్క ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి.
1: నీకేం కాదు, చిన్న జలుబు లాంటిది, చిన్న దగ్గు లాంటిది, నువ్వేం కంగారు పడకుండా ఒక ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని మనం పేషెంట్కి ఇవ్వగలిగినప్పుడు
0: అంతే,
1: అతను తొందరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అంతే అంతే, ఎగ్జాక్ట్లీ అండి. ట్రీట్మెంట్తో పాటు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
1: హెల్ప్ఫుల్ పోదు అంటే మిగతా వ్యాధులు ఒక లెక్క, దీనిది ఒక లెక్క అనుకోవచ్చు మనం.
0: అవునవును, అంతే అండి.
1: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ రోహిత్ గారు, మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు క్యాన్సర్ వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి, ఆ వ్యాధిని గుర్తించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి వైద్య విధానాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: మరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ M. రోహిత్ గారి సూచనలు విన్నారు.

0: And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. Prime Minister Modi urging citizens to hoist tricolour in his new Instagram video post finds mention in all the dailies today. Quoting the PM, the Asian Age writes, take Viksit Bharat vow on Independence Day. Centre approves 1 billion 10 and 20 rupee polymer bank notes for field trials, headlines the Hindu. A headline in the Indian Express writes, amid pushback from opposition, government ready to refer FCRA bill to JPC. The Economic Times states, Fitch retains India growth outlook at stable. Robust growth and solid external finance fundamentals will balance fiscal and energy risks. Keeps credit rating at BBB. In a major move to deepen US-India bilateral space collaboration, NASA invites ISRO to moon base project, reports the Hindustan Times. The Times of India writes about a study stating, with global rise in exposure to dangerous humid heat, India is emerging as the most affected country. Another headline in the same paper writes, no more plastic sachets for pan masala. Under the headline, women are second to none in India's skill-building vision. An op-ed in Hindustan Times writes about the fact that women comprise over 56% of certified candidates under Pradhan Mantri Kaushal Vikas Yojana, demonstrating that aspiration for technical mastery is universal. And finally, the Pioneer carries a story under the headline, Delhi unveils four tourism circuits, presenting the national capital as an integrated tourism experience and develop it as a destination city for a transit hub. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah to move the Kerala alteration of name bill 2026 for consideration and passing in Rajya Sabha today to alter the name of Kerala. In Lok Sabha, Mines and Minerals Development and Regulation Amendment Bill to be tabled for consideration and passing. Prime Minister Narendra Modi to release autobiography of former President Ramnath Kovind in New Delhi today. Vice President C.P. Radhakrishnan flags off Har Ghar Tiranga bike rally at Bharat Mandapam. Alert issued for heavy rainfall over East Rajasthan, Madhya Maharashtra, Odisha, Jharkhand and Gangetic West Bengal today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30 ఇప్పుడు వినండి సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 8019999990.
5: ప్రతి సోమవారం ప్రతి బుధవారం మనకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వివిధ విభాగాల వైద్య నిపుణులు చక్కగా మన సమస్యలకి తగినటువంటి సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూసినట్టయితే ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు డెంగ్యూ వ్యాధి అంటే ఏమిటి, ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఎందుకు వస్తుంది?
6: నేను డాక్టర్ దీపక్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మన టాపిక్ సార్ అడిగినట్టుగా డెంగ్యూ జ్వరము. మామూలుగా డెంగ్యూ జ్వరం మనకు ఒక వైరస్ ఉంటుంది, మనకు డెంగ్యూ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనకు దోమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ప్రధానంగా మనకు ఒక రకమైన దోమ, ఏడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే మీ చుట్టుపక్కల వేరే ఎవరైనా పేషెంట్ డెంగ్యూతో బాధపడిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కుట్టిన దోమ మనకు కూడా కుట్టినప్పుడు ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి.
5: ఇప్పుడు మీరు అన్నట్టు ఇది దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నారు. అయితే ఈ యొక్క దోమ కాటు గురైన తర్వాత మనకు ఫస్ట్ కనబడేటువంటి డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
6: డెంగ్యూ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రధానంగా మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందులో చాలా కామన్గా మేము చూసేది అతి తీవ్రమైన జ్వరం. కొందరిలో 102, 103 అంతకంటే ఎక్కువ కూడా నమోదవచ్చు. ఈ జ్వరం కూడా సడన్గా చాలా అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు తలనొప్పి, చాలా భరించలేని తలనొప్పి చాలామంది కంప్లైంట్ చెప్తుంటారు. అలాగే రెండు కంటి వెనకాల, రెండు కళ్ళ వెనకాల మనకు పెయిన్, రిట్రోఆర్బిటల్ పెయిన్ అంటారు. ఇది కూడా చాలా ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్. వీటితో పాటు ఇంకా ప్రధానంగా మనకు వేరే లక్షణాల్లో ఏంటిదంటే జాయింట్

ఫ్రెండ్స్, ఈ డెంగ్యూని యాక్చువల్గా మనము బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. రీజన్ ఏంటిదంటే బోన్స్ జాయింట్స్ విపరీతంగా పెయిన్స్ రావడం కూడా చూస్తుంటాం. అలాగే కొద్ది మంది పేషెంట్లో కండరాల నొప్పులు, నీరసం ఇవి కూడా కనిపిస్తాయి. దీంతో పాటుగా మామూలుగా ఇవి మనకు చాలా అంటే ఇనీషియల్ స్టేజ్ అంటే డెంగ్యూ వైరస్

0: విపరీతంగా కడుపు నొప్పి, దాంతోపాటు వాంతులు, కంటిన్యూగా వాంతులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మామూలుగా ఈ బ్లీడింగ్కి ప్రధానమైన కారణం ఏంటిదంటే మన బాడీలో రక్త కణాలలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, రక్త ఫలకికలు అని, అవి తగ్గినప్పుడు మనకు బ్లీడింగ్ అవుతుంది. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఈ రక్త ఫలకికల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు ముఖ్యంగా ఈ డెంగ్యూ లక్షణాలు మనం ఎట్లా అనేది చక్కగా వివరించారు. అయితే ఈ డెంగ్యూ వ్యాధి ఒక్కొక్కసారి చిన్నగానే తగ్గుతుంది అని అంటారు, కానీ ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయింది అని అంటారు. అసలు ఇది ఎప్పుడు సీరియస్ అవుతుంది, దీన్ని ఎప్పుడు మనం సీరియస్గా భావించాలి?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా డెంగ్యూ చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్లో ముందట చెప్పిన లక్షణాలతోటే తగ్గిపోతుంది, కానీ కొందరిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా పరిణమిస్తుంది, కొద్దిమంది పేషెంట్లు చనిపోవడం కూడా జరుగుతుంది డెంగ్యూలో. సో ఎప్పుడు మనం ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రధానంగా మనకి మీరు ఈ ఫీవర్ ఇవి కాకుండా మీకు కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నా, లేకపోతే మీ పొట్టలో విపరీతంగా నొప్పి స్టార్ట్ అయినా, అలాగే మీకు ఎక్కడైనా బ్లీడింగ్, నేను చెప్పినట్టుగా కంట్లో కానీ, లేకపోతే నోట్లో పళ్ళ మధ్యలో కానీ, బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, అలాగే మోషన్స్లో కానీ, కొద్ది మందికి మోషన్స్ బ్లాక్ అవ్వడం కూడా చూస్తుంటాము, ఇట్లాంటి బ్లీడింగ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా తీవ్రంగా డెంగ్యూ మారుతుంది అనేదానికి ఒక ఇంపార్టెంట్ సంకేతం ఇది. వీటితో పాటు మీరు ఇంటి దగ్గర మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు కానీ, ఇట్లా ఉన్నప్పుడు కానీ బీపీ తగ్గడం కూడా మేము ప్రధానంగా చూస్తుంటాం. సో బీపీ 100 అంతకంటే తగ్గినప్పుడు కూడా వీళ్ళలో చాలా సీరియస్ అవుతుంది అనేదానికి చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి. కంపల్సరీ మీరు ఇవన్నీ ఏ లక్షణాలు ఉన్నా కానీ మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇంపార్టెంట్.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే సర్వసాధారణంగా మనము ఈ డెంగ్యూ వ్యాధి అనేటువంటిది వస్తుంటుంది, ప్లేట్లెట్స్ రక్త కణాలు కొంచెం తగ్గిపోతూ ఉంటాయండి, మరి మళ్ళీ పెరుగుతూ ఉంటాయంటారు, చిన్న చిన్న మందులతో కూడా తగ్గిపోతుంది, అది బాగానే ఉంది. సీరియస్ అయినప్పుడు మాత్రం ఇది చాలా డేంజర్గా, మీరు అన్నట్టు ముక్కుల నుంచి రక్తం కావడం, కళ్ళల్లో నుండి రక్తం రావడం, చెవుల నుంచి రక్తం రావడం లాంటివి ఇట్లా సింప్టమ్స్ బయటపడతాయి అంటారు. మీరు అన్నట్టు మోషన్స్లో కూడా ఈ కనపడవచ్చు బ్లాక్ మోషన్ అట్లాంటిది అనండి. సరే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, మరి దీని ట్రీట్మెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటే, ఎప్పుడు మనము దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ట్రీట్మెంట్కి ఎంతకాలం పట్టవచ్చు?
0: మామూలుగా డెంగ్యూ వైరస్ అనేది ఒక వైరస్, దీనికి యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఏమి ఉండవు. సో పేషెంట్ మన ప్రధానంగా సింప్టమ్స్ వైజ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇనీషియల్ స్టేజ్లో, అంటే నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి జస్ట్ వాటర్ కన్జంప్షన్, అంటే నీళ్లు బాగా తీసుకోమని చెప్తాము, అలాగే సింపుల్ పారాసిటమాల్ ఇవి తీసుకుంటే సరిపోతుంటుంది. అదే మేము తర్వాత చెప్పినట్టుగా పేషెంట్కి ఏదైనా ఇప్పుడు వామిటింగ్స్ రావడము, లేదా కడుపు నొప్పి, లేకపోతే బ్లీడింగ్ ఇట్లా అవుతుంది వాళ్ళల్లో మాత్రము కంపల్సరీ అడ్మిషన్ చెప్పి, అందులో మేము ఐవీ క్యాన్లు, అంటే మేము నరాల ద్వారా సెలైన్ ఎక్కేయడం చేస్తుంటాము. దీంతోపాటు వాళ్ళకి ఉన్న బ్లీడింగ్ సింప్టమ్స్, అంటే రక్త కణాలు మామూలుగా మన బాడీలో 150,000 అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటారు, కానీ డెంగ్యూలో ఒక్కోసారి కొందరికి 10,000 అంతకంటే కూడా తక్కువ పడిపోతుంటాయి. సో ఎవరైనా పేషెంట్లకి 40,000 అంతకంటే తక్కువ ఉండి బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి మేము ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు కొద్దిమంది పేషెంట్లకు 10,000 వరకు తగ్గినా కానీ బ్లీడింగ్ అవ్వదు. సో పేషెంట్కి 10,000 అంతకంటే తగ్గినప్పుడు బ్లీడింగ్ అవ్వకపోయినా వాళ్ళకి ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ప్లేట్లెట్స్ ఎక్కేయాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటు ప్రధానంగా మేము చూస్తున్న వాళ్ళలో జ్వరం వచ్చిన వెంటనే బయట మీరు ఎక్కడైనా లోకల్ షాప్స్లోకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ వాడడం చూస్తుంటాం మేము. వాటిలో ప్రధానంగా డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, కాంబిఫ్లామ్ అంటే రైబోప్రోఫెన్, ఇవి తీసుకొని మా దగ్గరకు వస్తుంటారు. కానీ డెంగ్యూలో మనం అందరూ చేసే చాలా పెద్ద తప్పు ఇదే, వీటిని ఎన్ఎస్ఎడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటారు, ఇవి ఎప్పుడు కానీ తీసుకోవద్దు. పారాసిటమాల్ తప్పిస్తే మీరు డైక్లోఫినాక్ కానీ, ఎసిక్లోఫినాక్ కానీ, కాంబిఫ్లామ్ కానీ ఇటువంటి టాబ్లెట్స్ కూడా డెంగ్యూలో తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వల్ల మీకు బ్లీడింగ్ రిస్క్ చాలా హై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఐవీ ఫ్లూయిడ్స్, ఇంకా మీకు డెంగ్యూ చాలా తీవ్రంగా ఉంది అంటే డెంగ్యూలో ఇంకా ఏమవ్వచ్చు అంటే మీకు లంగ్స్లో కానీ పొట్టలో కానీ వాటర్ అయ్యి వాటర్ కూడా రావచ్చు, అలాగే మీ బీపీ కంప్లీట్గా పడిపోవచ్చు. సో ఇట్లా బీపీ పడిపోయిన వాళ్ళల్లో వీళ్ళందరినీ ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాము, వాళ్ళకి బీపీ పెంచే మెడిసిన్స్ పెడతాము, అలాగే సెలైన్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇవి అండి. వీటికి ప్రధానంగా యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ రోజులలో మనం మీరు చెప్పినట్టు అది చాలా కామన్గా అయిపోయింది, ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, నాకు ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఇట్లా టాబ్లెట్ అని అడగడం, వాళ్ళు వెంటనే పారాసిటమల్ విత్ ఏదో పెయిన్ కిల్లర్ కలిపి ఇవ్వడం. సో ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ

0: ఇదే డెంగ్యూలో అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉందన్నారు. చాలా మంచి మాట చెప్పారు శ్రోతలు, ఇది చాలా గమనించండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ డెంగ్యూ వ్యాధిని మనం ఎట్లా నివారించవచ్చు, నివారణ మార్గాలు ఏమిటంటారు?
1: డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే ప్రధానంగా మనం నివారించాల్సింది దోమలు, దోమల కాటులే. మనకు ఫస్ట్ దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి. వీటిలో ప్రధానంగా దోమ తెరలు వాడడం కానీ, లేకపోతే కర్టెన్స్ వాడడం కానీ, లేకపోతే మస్కిటో రిపెల్లెంట్స్ అని ఉంటాయి ఆ క్రీమ్స్ పెట్టుకోవడం కానీ, ఇవి మస్కిటో కాయిల్స్ ఇవి వాడడం కానీ చాలా ఇంపార్టెంట్ మనం పడుకున్నప్పుడు. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో, యాక్చువల్గా ఏడీస్ ఈజిప్టే దోమలు ఫ్రెష్ వాటర్లో ఎక్కువ పెరుగుతాయి. సో ఆ ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు మీరు వాడి పడేసిన వాటర్ బాటిల్లు, వాటర్ క్యాన్లు, లేకపోతే వాడి పడేసిన టైర్లు, వీటిలో వాటర్ బాగా నిల్వ ఉండడం చూస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వారంలో ఒక రోజు ఈ వాటర్ క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ చేసి పడేయడానికి పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెథడ్ ఫర్ డెంగ్యూ అన్నమాట. సో డెంగ్యూని మనము నివారించాలంటే దోమకాటు నివారించడం ఒకటే మార్గం.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథలాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
2: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా దోమ తెరలతోని, అట్లాగే ఇప్పుడు రకరకాల మార్కెట్లో జెల్స్ దొరుకుతున్నాయి ఒంటికి పూసుకోవడానికి అవి, అట్లాగే మీరు అన్నట్టు ఇంకా బ్యాట్స్ అవి కూడా దొరుకుతున్నాయి, వీటి ద్వారా దోమలు చంపుకోవచ్చు లేకపోతే దోమలు కొట్టకుండా చూసుకోవచ్చు. ఇంకోటి అంటే ప్రధానమైన విషయం ఏమన్నారంటే, మీరు ఇంటి చుట్టూ ఉన్నటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి అనేటువంటిది. చాలా మంది మీరు కొబ్బరి బొండలు దాకా అక్కడ పడేస్తారు, దాంట్లో నీళ్ళు నిండుతుంటాయి, పాత టైర్లు ఉంటాయి దాంట్లో నీళ్ళు నిండుతాయి, మంచిగా దోమలు గుడ్డు పెట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసినట్టయితే నివారించవచ్చు అని అంటున్నారు. అయితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డెంగ్యూ వ్యాధికి?
1: డెంగ్యూకి రీసెంట్గా డెంగ్యూ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ లేవు. ఇంకో 1 or 2 years అవి రావచ్చు. అది చాలాసార్లు డెంగ్యూను నివారించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే చాలామంది ఎవ్రీ ఇయర్ డెంగ్యూతో చాలామంది చనిపోతున్నారు. సో డెంగ్యూ వ్యాక్సిన్ రావడం వల్ల, వ్యాక్సిన్ ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ వస్తే డెంగ్యూ కేసెస్ తగ్గే ఛాన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమకాటును నివారించడమే చాలా ఉత్తమమైన మార్గం. అలాగే కొద్దిమంది మా దగ్గరికి చెట్ల మందులు తాగేసి వస్తున్నారు, అంటే లైక్ పపాయ అని, లేకపోతే ఇంకా వేరే వేప అని అవి తాగేసి వచ్చి వాటితో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు, డెంగ్యూలో ప్రధానంగా మనకి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు 5 to 8 రోజుల మధ్యలో మన బాడీలో యాంటీబాడీస్ అనే ఒక కొన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీలో తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారయ్యి మన ఆ వైరస్ని చాలాసార్లు వైరస్ని చంపేస్తాయి అన్నమాట. సో చాలామందికి 7-8 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ మేము పెరగడం చూస్తుంటాం. కానీ కొద్దిమంది 6th రోజు 5th రోజు ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత అవి తాగి దాంతోనే పెరిగినాయని మా దగ్గరికి అపోత వస్తున్నారు. అది యాక్చువల్లీ రాంగ్. సో ఏ పేషెంట్ అయినా కానీ డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి 7-8 రోజుల వరకు కంపల్సరీ డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది. తర్వాత 7-8 రోజుల తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మందిలో ప్లేట్లెట్స్ పెరుగుతుంటాయి. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో మాత్రం ఇంకా తగ్గే ఛాన్సే ఉంటుంది. సో వీటికి పపాయ జ్యూసెస్ కానీ లేకపోతే వేపరసాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీ అవి తీసుకుంటే ఇంకా వాంతులు అయ్యి ఇంకా పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. కాకపోతే మీరు ఫుడ్లో పపాయ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే కొబ్బరి వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అట్లా వాటికైతే కాంట్రాఇండికేషన్ అయితే ఏం లేదు.
2: బాగుంది డాక్టర్ గారు. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పినారు, అంటే ఆహారం గురించి చెప్పినారు, మీరు అన్నట్టు ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనం ఇంకా సమర్థవంతంగా ఇలాంటి వ్యాధులను గట్టిగా ఎదుర్కోవచ్చు అంటారు?
1: డెంగ్యూ ఈరోజు ప్రధానంగా డెంగ్యూలో ఏంటిదంటే, డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన వాటిలో చాలా ఇంపార్టెంట్ కేవలం వాటర్ అండి. వాటర్ మనకు 2.5 to 3 liters కంపల్సరీ తీసుకోవాలి అడల్ట్ అయితే. సో దాంతోపాటుగా కోకోనట్ వాటర్, దాంతోపాటు లిక్విడ్ జ్యూసెస్ కానీ లేకపోతే ఇటువంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు. కానీ మీకు పొట్టలు అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అట్లా సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెంగ్యూలో బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు మనం కారం కానీ స్పైసీ ఫుడ్ కానీ తీసుకోకపోవడం ఉత్తమం. చాలా లైట్గా ఇడ్లీ కానీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ వెజ్ కానీ కారం ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్.
2: మసాలాలు
1: కూడా తీసుకోవద్దండి. మెయిన్గా కొబ్బరి వాటరు, ఫ్రెష్ వాటర్ ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి ఇవి ఏంటిదంటే బీపీని కూడా పడిపోకుండా చూసుకుంటాయన్నమాట.
2: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా చాలా సర్వసాధారణంగా ప్రతి చోట, అంటే గ్రామము, మండలము, పట్టణము అని తేడా లేకుండా అంతటా ఈ దోమల వ్యాప్తి అనేటువంటిది ఉంది. అట్లాగే దోమల వల్ల వచ్చేటువంటి అత్యంత డేంజరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏంటి, దీన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు, అట్లాగే దీనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: మీరు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ గ్రెట్టి గారి సూచనలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:44 దాటి 42 సెకండ్లు. సినీ రజని సినీ సరాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట మజిలీ చిత్రం నుండి అరుణ్ గోపన్ చిన్నయ్య శ్రీపాద పాడింది. ఈ పాటకు సంగీతం అందించారు గోపీసుందర్.

కార్యక్రమంలోని మరో పాట సిద్ శ్రీరామ్ గానం చేసిన ఒకే ఒక జీవితం చిత్రం నుండి. ఈ పాటకు స్వరకల్పన జేక్స్ బిజాయ్, ఆంటోనీ జార్జ్.

శ్రోతలకు గమనిక, రేపు గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. మా ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 8462245066 అనే నంబర్కి మీ పేరు, సినీ గీతం, ప్రాంతం వివరాలు టైప్ చేసి పంపించండి. మీరు కోరిన సినీ గీతాన్ని వినవచ్చు. కార్యక్రమంలోని మొదటి సందేశం పంపించారు నందిపేట్ 1LK నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్. వీరు సుస్వాగతం సినిమా నుండి పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై సుస్వాగతం సినిమా నుండి ఈ పాటను వినేద్దాం.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: కార్యక్రమంలోని మరో సందేశం. అందాల రాక్షసి చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు

మరో సందేశం. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్ వీరి కోసం పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు మీ అభిమాన సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ ప్రకటన.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి బోయవాడ నుండి కె రాఘవాచారి, సూర్యకళ, పోతులూరిచారి, దివ్య, రాజు, మహన్వి

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం లో హృదయ రాగాలు కార్యక్రమం. కొత్త శ్రోతల కోసం మా వాట్సాప్ నంబర్ మరోసారి తెలియజేస్తున్నాను 8462245066 84622450666. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు.

మరో సందేశం, అల్లరి మొగుడు చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని కోరుతున్నారు. వీరందరి కోరికపై అల్లరి మొగుడు చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: గజ్జా బబలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి సమస్యలు, మోతిబిందు, క్యాట్రాక్ట్, దగ్గర చూపు తగ్గిపోవడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నుండి కోరుతున్న శ్రోతలు రవి, రాజు, కిషన్, గంగాధర్, దినకర్, శ్రీకాంత్, విజయస్వామి. వీరు శ్రీ శ్రీమతి సత్యభామ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతులకు గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి.

హృదయ రాగలు కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు. భక్త కన్నప్ప సినిమా నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ ఆర్మూర్ నుండి రాధా, కుమారస్వామి, రియాన్స్, సహర్ష కోరుతున్నారు. వీరందరి కోరికపై భక్త కన్నప్ప చిత్రం నుండి ఈ పాటను విందాం.

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తలతిరగటం, విన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఇంకా అదే రోజు అనగా శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

హృదయరాగాలు కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు సౌదీ అరేబియా నుండి మిద్దె నవీన్, హవీష, నర్సింలు, గోదావరి. వీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రం నుండి చైతన్ బరాద్.

కార్యక్రమంలోని మరో సందేశం. హాయ్ నాన్న చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ లక్ష్మి, రాజేశ్వర్, రాకేష్, రాజ్యలక్ష్మి, దీపాలి కోరుతున్నారు. వీరందరూ నిజామాబాద్ మాక్లూర్ మండల్ గొట్టుముక్కుల గ్రామం నుండి.

మరో సందేశం, మాకోసం గీతాంజలి చిత్రం నుండి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్. ఇంకా ఇదే పాటను కోరిన మరో శ్రోత అనంతపూర్ నుండి మధుసూదన్ రెడ్డి.

హృదయరాగాలు కార్యక్రమంలోని చివరగా మీనా చిత్రం నుండి పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. ప్రజల నుంచి మంత్రి శ్రీధర్ బాబు వినతులు స్వీకరించనున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడుకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. లోక్సభలో MP రఘునందన్ రావు తెలంగాణ PM మిత్రా పార్క్పై అడిగిన ప్రశ్నకు జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిట బదులిచ్చారు. వరంగల్ PM మిత్రా పార్కు కోసం ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 548 ఎకరాల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత క్లస్టర్ల కొరకు 21.29 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. MP కొండ విశ్వేశ్వరరెడ్డి లోక్సభలో తెలంగాణలో పశువుల బీమాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. జాతీయ పశుధన మిషన్ కింద తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,653 పశువులకు బీమా కల్పించామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిందని మంత్రి సభకు సమర్పించిన నివేదికలో వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఆ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఫీడ్బ్యాక్ 2026 సదస్సులో RBI గవర్నర్ మాట్లాడుతూ బ్యాంకులు కస్టమర్ల నమ్మకం జవాబుదారితనంతో కృత్రిమ మేధను స్వీకరించాలని కోరారు. AI సాంకేతికత ద్వారా కస్టమర్ సేవలు, క్రెడిట్ డెలివరీని మెరుగుపరచడంతో పాటు మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుందాం 2000 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 26 ఇయర్స్ లో బోల్డ్ అని హిట్ సాంగ్స్ వచ్చాయి కదా, ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలా ఆఫీసెస్ కి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన టైం అనమాట, కొంతమంది ట్రాఫిక్ లో చిక్కుని ఇబ్బంది పడుతున్నారు కూడా కదా. సో మీ అందరినీ కూడా అలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇప్పుడే ఆఫీస్ కు వచ్చి హడావిడిగా పని చేయాలి స్టార్ట్ చేస్తూ బాస్ ఇచ్చే టాస్క్ లన్నీ కూడా ఫినిష్ చేయాలనుకునే టెన్షన్ పడుతున్న ఎంప్లాయీస్, ఆన్ ద వేలో ఉన్న ఎంప్లాయీస్, మీ అందరికీ అండ్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, పిల్లలు, హస్బెండ్ అందరూ కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది వాళ్ళు కూడా. సో మీ అందరు కూడా మెసేజ్ చేయొచ్చు 0402324 0852 ఈ నెంబర్కి. ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఏంటో అవి మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ప్రస్తుతానికైతే నేను వినాలనుకుంటున్న పాట అండ్ చాలా మంది ఫ్రెండ్స్ మన లిజినెస్ అందరూ కూడా వినాలి అనుకుంటున్న ఒక సూపర్ ట్రాక్ తో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోని స్టార్ట్ చేస్తాను. హరిహరన్ అండ్ సుజాత పాడిన ఈ సూపర్ ట్రాక్ మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో మీకోసం. స్టే ట్యూన్డ్.

అన్నయ్య సినిమా నుంచి సుఫై ట్రాక్ విన్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. 10:36 ఎగ్జాక్ట్ గా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాధాసు సుదర్శన్ మనకి మెసేజ్ చేశారు. అలాగే మాధాసు, సత్యవతి, కవిత, రాజేష్, రవి, రోజా, రేఖ భువనగిరి నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ బాగుంటాయి, మాకోసం ఒక మంచి సాంగ్ అంటూ ఫిర్జాది కూడా నుంచి శ్రీఖర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్, రోజా భువనగిరి నుంచి మళ్ళీ మెసేజ్ చేశారు. సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి మీ అందరి కోసం ఎస్పి బాలు అండ్ చిత్ర పాడిన రమణ గుగుల మ్యూజిక్ కంపోజిషన్ వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ హిట్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సెల్ఫ్ కొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10:17 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ వింటున్నారు. ఈ ప్రోగ్రామ్ లో మనం ఈ 26 లాస్ట్ 26 ఇయర్స్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు యువరాజు సినిమా నుంచి రమణ గగూర్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట మీరు విన్నారు. అండ్ ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్కి. నెక్స్ట్ మనం ప్లే చేసుకోబోయే ఎవర్ గ్రీన్ హిట్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్ నుంచి అర్మాన్ మాలిక్ పాడిన సూపర్ పాట మీకోసం వచ్చేస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్ గా స్టే ట్యూన్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి మనం శంకర్ మహాదేవన్ ఉషా పాడిన పాట విన్నారు. 10:28:33 ఎగ్జాక్ట్ గా. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం లాస్ట్ 26 ఇయర్స్ నుంచి ప్లే చేసుకుంటున్నాం అనమాట. 2000

0: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవంతి, రేవతి యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, మహబూబాబాద్ నెల్లికూతురు మండలం రావిరాల నుంచి చిన్న సంతోష్, ప్రసన్న, కౌశిక, వేదాంత్ మనకు మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం అనురాగ్ కులకర్ణి అండ్ జయశ్రీ పాడిన సూపర్ ట్రాక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ రాజు వెన్స్ రాంబాయ్ నుంచి ఈ సూపర్ ట్రాక్.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:38:45 ఎగ్జాక్ట్ గా. రైట్, మనము డాడీ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ వచ్చిన పాట, డాడీ శ్రీనివాస్ రాసిన పాటని మనం విన్నాము. రైట్, ఈ 26 ఇయర్స్, లాస్ట్ 26 ఇయర్స్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం ఈ రోజు. అండ్ మీరు కూడా మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. లాస్ట్ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న ఈ పాట పలానా సినిమాలో మేము వినాలి అనుకుంటున్నాం, మేము పలానా ప్లేస్ నుంచి మెసేజ్ చేస్తున్నాం, ఇలా డీటెయిల్స్ పెట్టి మీరు హ్యాపీగా నాకు టెక్స్ట్ చేయొచ్చు అనమాట. సో చాలా మంది మెసేజ్ పెడుతూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. గనగలూరు రామకృష్ణ కర్ణ

కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు. బుధాన్పూర్ చంపల్లి నుంచి గాంధీనగర్ ఎల్గందుల పద్మశాలి సిద్ధుడు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుంచి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ అలాగే ఆరా చౌరస్తా నుంచి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయి సాయినాథ్ సుచిత్ర నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి అండ్ మీ అందరి కోసం వీళ్ళందరూ మెసేజ్ చేశారు. ఇంకా చాలా మెసేజ్లు వస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ మీకోసం లేటెస్ట్ బ్లాగ్ పోస్టర్ లెనీ నుంచి తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో తమన్ అండ్ శ్రీకృష్ణ పాండే సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ వింటున్నారు. ఈరోజు మనం 2000 నుంచి 2026 ఈ 26 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఈ 26 ఇయర్స్ లో వచ్చిన మీరు వినాలి అనుకున్న సాంగ్స్ నాకు మెసేజ్ చేయమని నేను అడిగాను. చాలా మంది మెసేజ్ పెట్టినారు. చంద్రమోహన్ గుడి మల్కాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అశ్విని, వరంగల్ నుంచి రోజా, రమణి, రాకేష్, వందన, శేఖర్ ఉన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి జక్రాంపల్లి నుంచి అరుణ, రాజేందర్ ఉన్నారు. నార్కట్పల్లి మండలం నుంచి నిమ్మాని పున్న వెంకటేశం, హేమలత, నిమ్మాని విలేజ్ అనుకుంటా, పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఇంకా చాలా మెసేజ్లు అనమాట. రైట్, మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ జావేద్ అలీ పాడిన సూపర్ హిట్ ట్రాక్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన థండేల్ నుంచి.

తండ్రి నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు 10:56 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రైట్, మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ నుంచి ఏదైనా ఈ లాస్ట్ 26 ఇయర్స్ లో ఏదైనా మంచి పాట ప్లే చేయండి అంటూ నేను అడిగాను అనమాట. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నర్సింగ్ రావు మనకు మెసేజ్ చేశారు, అలాగే మహమ్మద్ ఫస్సీ, జునై, జుబేర్, ముక్రమ్, నోమాన్, మహమ్మద్ జకీర్, మహమ్మద్ ఫజిల్ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. చాలా సేపు అయిందని స్టార్ట్ చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను, జైనుద్దీన్, అబేదా, ఆయిషా ఈ మెసేజ్ పంపారనమాట. భాస్కర్ నల్లగన్ల నుంచి మనకు ఒక మెసేజ్ పంపించారు, ఏదైనా ఒక మంచి సాంగ్ అంటూ. డెఫినెట్గా సరే, మనం ప్లే చేసుకోవడానికి లాస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ 26 ఇయర్స్లో చాలా అంటే చాలా బోల్డ్ అని పాటలు, బోల్డ్ అని హిట్ సాంగ్స్ వచ్చాయి, అండ్ బోల్డ్ అని మెసేజ్ కూడా మీరు పంపిస్తున్నారు. బట్ మనకు ఒక టైం బౌండ్ ఉంటుంది కదా, సో ఆ టైం బౌండ్లో మనం కొన్ని పాటలే ప్లే చేసుకోగలుగుతాం కదా. సో ప్లే చేసిన అన్నీ కూడా మీ అందరి కోసమే. ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ షోకి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ మా ఆర్జీ రెడీగా ఉన్నారు స్టూడియోలో. సో మంచి మంచి పాటలు, బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ ప్రస్తుతానికి అయితే ఎస్పీ బాలు చిత్ర పాడిన మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఆ పాటతో ఇవాల్టి షోకి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. స్టే ట్యూన్. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ పేరు మార్పు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లుపై కూడా నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. అలాగే లోక్సభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోకి రోజు రోజుకు రద్దీ పెరుగుతోందని, ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా అదనపు బోగీలను జత చేయడానికి, వాటిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధిగా దానిని ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడుకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హైదరాబాద్లోని KBR పార్కు చుట్టూ 1-way అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి KBR పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో 1-way అమలు చేయనున్నారు. అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు 1-way అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తోంది. నమస్కారం అంటూ స్వాగతం పలుకుతోంది మీ రేడియో సఖి అనుపమ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి.

ఎటువంటి ఉపోద్ఘాతం అవసరం లేని సంగీతం వారిద్దరి సొంతం. మెలోడీకి కొత్త అర్థం చెప్పి శ్రావ్యమైన సంగీతానికి చిరునామాగా తెలిపిన సంగీత దర్శకద్వయం రాజన్ నాగేంద్రల గారి గురించి మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుందాము ఈరోజు.

శ్రోతలందరూ మెసేజ్ చేస్తున్నారు, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు అని. మరి అది నా ప్రజ్ఞ కాదు, రాజన్ నాగేంద్రల సంగీత మహిమ, తన్మయపరిచే సంగీతం. ఎంత విన్నా తనివి తీరని మకరందం వంటి వీరి స్వరవాహిని చివరి వరకు సాగింది. నిజానికి రాజన్ నాగేంద్రలు తెలుగువారు కాదు, వీరిద్దరి మాతృభాష కన్నడ. కానీ సంగీతానికి భాష ఉందా చెప్పండి? లేదు కదా. మరి కన్నడ దేశం నుంచి సరిగమల గుబాళింపు దక్షిణాదిన ఎలా విరిసింది? ఏంటి ఈ అన్నదమ్ముల సంగీత ప్రయాణపు విశేషాలంటారా? మాట్లాడుకుందాం.

గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి రాజగోపాల్ సువర్ణ ఏం రాస్తున్నారంటే, వివిధ భారతిలో తప్ప ఇలాంటి మంచి పాటలు ఇంకెక్కడా వినిపించవని. నిజమే కదా. అలాగే రాజాజీనగర్ నుంచి అజయ్ లీలా పూజ కూడా ఇదే మెసేజ్ పంపిస్తున్నారు, మాకు అన్ని పాటలు నచ్చుతున్నాయని. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు రాజన్ నాగేంద్రల గారి గురించి. పుట్టింది మైసూర్ దగ్గరలో ఉన్న శివరాంపేట. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే. ఇంట్లో అంతా సంగీత వాతావరణంతో పెరగడం, రోజు కచేరీలు, విద్వాంసుల రాకపోకలు, ఇల్లే ఒక స్వరవీణలా మోగుతూ ఉండేది. రాజన్ నాగేంద్ర గారి తండ్రి గారు అప్పట్లో మూకి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించేవారట. పిల్లలకి ఆయనే తొలి గురువు. అలా రాజన్ గారు వయలిన్లోనూ, నాగేంద్ర గారు జల్ తరంలోనూ విద్వాంసులుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇదంతా బానే ఉంది, బాల్యం గురించి చెప్తున్నారు, అసలు సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంకేవి శ్రీనివాస్ ఏం రాస్తున్నారంటే పాటలు వింటుంటే సంగీత సముద్రంలో తేలిపోతున్నట్టుంది అని. అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నిజామాబాద్ నుంచి కూడా ఇదే విషయం చెప్తున్నారు. కార్యక్రమం చాలా ఇష్టంగా ఉంది మాకు, ఈ పాటలు చాలా ఇష్టమని. మరి మూకీ నుంచి భారతీయ సినిమా టాకీ వరకు వచ్చింది, పాటలు కూడా అమర్చుకుంది. ఇక సినీ రంగంలో పాటలు ఉండాలంటే మంచి సంగీతం అవసరం కదా. అలా సంగీత దర్శకులకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇవేమీ అంతగా తెలియని రాజన్ నాగేంద్రలు కచ్చేరీలిస్తుండేవాళ్లు. అదృష్టవశాత్తు నాగేంద్ర గారి గొంతు విన్నారు ఒక ప్రముఖుడు. ఎవరాయినా, దాని తర్వాత ఏం జరిగింది చెప్తాను.

మరి శ్రోతలు వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి ఏం రాస్తున్నారంటే అన్ని పాటలు చాలా బాగున్నాయి, ఇలాంటి పాటలు వినాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటామని. సరే, మనం మాట్లాడుకుంటున్నాం రాజన్ నాగేంద్రల గారి గురించి. మరి 1947 సంగతి ఇది. ఒకసారి ఏం జరిగిందంటే, మనసు బాలేక హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి అనే దర్శక నిర్మాతలు ఒక కచేరీకి వెళ్లారు. అక్కడ రాజేంద్ర గారి గళం విని సంతోషించి అన్నదమ్ములిద్దరినీ తనతో పాటు మద్రాసు తీసుకొచ్చారు. ఈ పద్మనాభ శాస్త్రి గారి దగ్గర ఒక తమిళ సినిమాకి సంగీతం అందించారు రాజన్ నాగేంద్రలు. పేరు పర్వాలేదు, కాస్త తెలిసింది అందరికీ, కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. 1951 చేసేదేం లేక బెంగళూరుకి తిరిగొచ్చేశారు. అదేంటి, అవకాశాలు రాక బెంగళూరుకి తిరిగొచ్చేశారు అన్నారు, పాటలేమో ఇంతగా మోగిపోతున్నాయంటారా? చెప్తాను కదా.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, అలాగే వడ్లమణి రవికుమార్, అల్మాస్ కూడా నుంచి వీరందరూ ఒకటే మెసేజ్లు పంపించేస్తున్నారు. ఏంటి అంటే పాటలు బాగున్నాయని. అది మరి ఇందాకే చెప్పాను కదా, ఆ మాయా రాజన్ నాగేంద్ర గారిది. స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 37 నిమిషాలు. మనం మాట్లాడుకుంటున్నాం రాజన్ నాగేంద్రల గారి గురించి. ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో నేను మీ రేడియో సఖి అనుపమ. మరి బెంగళూరుకి తిరిగి వచ్చేశారు 1951లో అని చెప్పాను కదా, అవకాశాలు అంతగా లేక. సో వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే రాజన్ నాగేంద్రల గారు చదువు కనీసం మెట్రికులేషన్ అయినా పూర్తి చేయాలి, మ్యూజిక్ డైరెక్షన్ సంగతి తర్వాత చూద్దామని నిశ్చయించుకున్నారట. కానీ అక్కడ సంగీతం వీరి కోసం ఎదురుచూస్తోంది. కళింగరావు గారు అనే ప్రముఖ సంగీత దర్శకులు వీరిద్దరిని పిలిపించుకున్నారు. అప్పటికి వీరిద్దరి వయసులో కూడా చాలా చిన్న పిల్లలు. చూడండి పిల్లలు, చదువుకుంటూ సంగీతంలో మెళకువలు నేర్చుకోవాలంటే చాలా మంచిది. మీరలా నేర్చుకోవాలని నేను మిమ్మల్ని నా దగ్గర పిలిపించుకున్నాను, ఉపయోగపడుతుంది మీకు మీ భవిష్యత్తుకి అని చెప్పడంతో కళింగరావు గారి దగ్గరే ఉండి చదువు సంగీతపు పాఠాలు కూడా పూర్తి చేసుకున్నారు. మరి సినీ రంగంలో తొలి అడుగు ఎప్పుడు పడింది, ఏం జరిగింది?

0: போற்றி போடுவோம்.
1: సికింద్రాబాద్ నుంచి హేమ లీలా మంగా గారు ఏం రాస్తున్నారంటే, ప్రోగ్రాం చాలా బాగుంది, మాకు ఇలాంటి పాటలే వినాలనుంది అని. మరి ఆ మ్యాజిక్ రాజన్ నాగేంద్రల గారి సంగీతంది. సో వీరికి 1952 సౌభాగ్యలక్ష్మి అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ చిత్రసీమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం వచ్చింది. ఇక వెనుతిరిగి చూసుకోలేదు రాజన్ నాగేంద్రలు. దాదాపు 300 కన్నడ చిత్రాలకే కాదు, తమిళ, తెలుగు, సింహళ భాషల్లో కూడా సంగీతం అందించారు. ఈ స్వరఝరి వద్దంటే పెళ్లి చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. అత్యంత సౌమ్యులైన సంగీత దర్శకులుగా వీరిద్దరికి పేరుంది. నిజానికి ఇద్దరు కలిసి పనిచేస్తే ఏదో ఒక సమయంలో విభేదాలు వస్తాయి కదా, కానీ రాజన్ నాగేంద్రలకు సంగీతమే ప్రపంచం. మంచి సంగీతం అందించడమే లక్ష్యంగా చివరి వరకు కూడా సాగింది వీరి ప్రయాణం. అలాగే వీరు కన్నడ నటులు రాజ్ కుమార్ గారితోటి తెలుగు పాట పాడించిన తొలి సంగీత దర్శకద్వయం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుర నుంచి కట్ల సతీష్ పంపిస్తున్నారు. సూపర్ హిట్ సాంగ్స్ వినిపిస్తున్నారు. ఇలాంటి పాటలు ప్రతిరోజు వినాలనుందని. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం గారు కూడా ఇలాంటి మెసేజ్, చాలా బాగున్నాయి పాటలు, సుమధుర సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజన్ నాగేంద్ర గారు అని చెప్పి పంపించారు.

వరంగల్ నుంచి మనోజ్ కుమార్, అలాగే నిజామాబాద్ నుంచి శ్రీరామ్ హనుమాన్లు, రమణ గారు బోయిన్పల్లి నుంచి, ఇలా చాలా మంది శ్రోతలు ఈరోజు స్పందన ఏం చెప్తున్నారంటే రాజన్ నాగేంద్రల గారి పాటలకు సంగీతానికి సాటి లేదని. నిజమే కదా? మరి వీరు తెలుగులో పూజ చిత్రంతో మంచి పేరొచ్చింది తెలుగు సినిమాలలో. అటు తర్వాత 2 దశాబ్దాలు తెలుగులో కూడా మెలోడీకి మారుపేరుగా రాజన్ నాగేంద్రల పేరు నిలిచిపోయింది. సాహిత్యాన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా సంగీతం అందించడంలో వీరిది అందవేసిన చేయి. అలా తెలుగు ప్రేక్షకులమైన మనం కూడా మైమర్చిపోయే సంగీతం అందించారు.

దూర్నాల బాలాజీ వనస్థలిపురం నుంచి ఏం రాస్తున్నారంటే, రాజన్ నాగేంద్ర అంటేనే ఒక మధురమైన అమృతవాణి, వారి మ్యూజిక్ వింటే మైమర్చిపోతాము, ఈ రోజు కూడా అలాగే సాగుతోంది అని చెప్పి అంటున్నారు. మరి ఈ రోజు సంగీత దర్శకద్వయం రాజన్ నాగేంద్రలు స్వరపరిచిన కొన్ని ఆణిముత్యాలను విన్నాము. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 12:05 అంటే వార్తా ప్రసారం అనంతరం మీరు వినబోతున్నారు ఒక ప్రత్యేక కార్యక్రమం. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవబోతోంది. దాన్ని పురస్కరించుకుని శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. రేపు గురువారం 12:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు మన స్టూడియోకు రాబోతున్నారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 3295 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. రేపు మధ్యాహ్నం 12:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇక శ్రావణ సోమవారాలు శివారాధనకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. చాలా ప్రాంతాల్లో ఈ సోమవారాలు ఉపవాసముండి ఆ లయకారుడికైన శివుడికి బిల్వదళాలతో పూజిస్తే దోషాలు పోతాయని నమ్ముతారు. మరి శ్రావణ మంగళవారాలు మనందరికీ తెలుసు. దాదాపు తెలుగువారంతా నవవధూతో మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు. ఈ వ్రత విశేషాలను స్వయంగా ఆ శ్రీకృష్ణుడే ద్రౌపదికి ఉపదేశించాడని నమ్మిక. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది చిన్నారులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని పెద్దల మాట.

ఇక శ్రావణ శుక్రవారాలు మహిళామణులందరికీ చాలా ఇష్టమైనవి. మట్టి గాజుల గలగలలో కాళ్లపట్టిల చప్పుళ్లతో పేరంటాళ్ల సందడితో సాగిపోతుంది. పౌర్ణమికి ముందర వచ్చే శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టలక్ష్ములను వరలక్ష్మీదేవిగా పూజిస్తారు. మరి పురాణాల కథనాన్ని గనక మనం చూస్తే, చారుమతిదేవికి స్వయంగా ఆ వరమహాలక్ష్మి వ్రతం ఆచరించమని ఉపదేశమిస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. వరాలు కూడా ఇస్తుంది ఆ వరమహాలక్ష్మి అంటారు. మరి చారుమతీదేవి ఏం చేసింది? పూజ తనొక్కతే చేసుకోదు, నిస్వార్థంగా అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో 10 మందిని పిలిచి తను వ్రతం ఆచరిస్తుంది, చుట్టుపక్కల మహిళలందరితో కలిసి. మరి ఇందులో ఉన్న నీతి ఏంటి అంటే, అందరికీ మంచి జరగాలన్న మంచి ఆలోచన మనందరిలో ఉండాలి. సాయంత్రం పూట ముత్తైదులందరూ పసుపు కుంకుమలు పళ్ళు పూలతో పాటు నానబెట్టిన శనగలు కూడా వాయనంగా ఇస్తారు. శనగల్ని ఎందుకు ఇస్తారు అంటే, అంకురాలనిస్తాయి కదా. ఆరోగ్యంతో పాటు మొలకెత్తిన శనగలు స్త్రీమూర్తిలోని మాతృత్వానికి ప్రతీకగా, ప్రతి అమ్మాయి అమ్మ అవ్వాలన్న ఆశీర్వాదం నిండి ఉంటుంది అన్నది పెద్దల మాట.

శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి శ్రావణమాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా అంటారు. శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి నీతితో దీపాలు వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యంపిండి పంచదార ఆవు నెయ్యితో కలిపి దీపం పెట్టడం సంప్రదాయం. సిరి సంపదలు ఆరోగ్య రక్ష కలుగుతాయని నమ్ముతారు. వైష్ణవాలయాలు భక్తుల సందడితో స్వామి ఆరాధనతో విరాజిల్లుతూ ఉంటాయి.

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. మరి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టే శ్రావణ మాసం అని అంటారని చెప్పాను కదా. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. కొత్త జంధ్యాలు మార్చుకుంటారు చాలా మంది. ఇక శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా సోదర సోదరీమణుల ప్రేమను ఇనుమడింపచేసి అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రక్షాబంధనం కడతారు. తీపి పదార్థాలు తినిపించి ఆడపిల్లలు ఉత్సాహంగా సోదరుని దగ్గర బహుమతులు అందుకుంటారు.

శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా శ్రీకృష్ణాష్టమిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదినంగా దేశవ్యాప్తంగా పండగ చేసుకుంటాము. ఆ వెన్న దొంగకు చిరుపాదాల అచ్చులు ఇంటి ముందర వేసి స్వాగతం పలుకుతాం. అలాగే అటుకులతో పాటు పంచదార కూడా నివేదిస్తాము. ఉట్టి కొట్టి వేడుకలు చేసుకుంటాము.

శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభకార్యాలకు అనువైనదిగా భావిస్తాము. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత అరుగు వేసి వధూవరులను ఒక్కటి చేసే పెళ్లి సందడి జోరుగా సాగుతుంది. ఏ పండగైనా, పర్వదినమైనా, పూజైనా, వ్రతాలైనా, పెళ్లి వేడుక ఏదైనా సరే, అందరినీ కలుపుకొని మనమంతా ఒక్కటే, ఒక్క కుటుంబం, వసుధైక కుటుంబం అన్న భావనతో చేసుకుందాం. భగవన్ నామస్మరణ స్వచ్ఛమైన మనసుతో కొలుద్దాం. ఆర్భాటాలతో కాదు, ఆనందంతో, తాతకు మించిన ఖర్చుతో కాదు, భక్తి అనే తాదాత్మ్యతతో. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో అన్ని రోజుల్ని, అన్ని పండగల్ని సంతోషంగా కలిసిమెలిసి చేసుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమా.

శ్రవణానందం శ్రావణమాస వైభవం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2 రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ను విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కోవింద్ జీ జైసే అనేకో యువా చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో, జో ముష్కిలో సే మాయూస్ నా హో, బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే. ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా. యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనేగా.
0: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశమని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీస్ చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
2: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष तौर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంట్ పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే

0: ముఖం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన వైవిధ్యమైన భూభాగాలున్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికీ దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియాచాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాఖరి పోటీ అయిన ఈ టోర్నమెంట్ లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకుని వెళ్లింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్.
2: హాయ్, హలో, నమస్తే, నేను ఆర్జే రేణు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మొన్న ఒక సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఈ హీరోయిన్ ని ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం చూశాను. అప్పుడు చూస్తున్నా ఇప్పుడు చూస్తున్నా కూడా తను ఇలాగే ఫిట్గా ఉంది. తన ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందా అని నా ఫ్రెండ్తో అన్నాను. తను ఏం చెప్పిందో తెలుసా?

వాళ్ళకేంటి, సెలబ్రిటీలు ఎంతైనా ఖర్చు పెడతారు, ఎలాగైనా ఫిట్గా ఉంటారు అని. కానీ వాళ్ళకి తెలీదు, మన ఈట్ ఫిట్ వింటే మనం కూడా ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉంటామని. శారీరకంగా మానసికంగా మనం వాళ్ళకంటే ఫిట్గా ఉండొచ్చు. అసలు ఈ ఈట్ ఫిట్ అంటే ఏంటి, ఈ ఈట్ ఫిట్లో ఏమేం సెగ్మెంట్స్ ఉంటాయి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాట తర్వాత.

ఇవాళ ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి మనం మాట్లాడుకుందాం. సమతుల ఆహారం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, తగినంత నీరు, ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తీసుకోవటం, ముఖ్యంగా మనం మాట్లాడుకునే ప్రతి మాట ఇక్కడ న్యూట్రిషనిస్ట్లను కనుక్కొని మీ అందరికి చెప్పడం జరుగుతుందని శ్రోతలు గమనించాలి. అసలు ఏంటి ఈ ఆరోగ్యకరమైన జీవన విధానం అని మీకేమైనా డౌట్ వచ్చిందా? నేనున్నాగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం మన లైఫ్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరుతాయి, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచమంతా డయాబెటిక్, బీపీ అలాగే స్ట్రెస్ తో బాధపడుతోంది. వాటిని అధిగమించడానికి ఈ ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఉందనే చెప్తాను. దీని గురించే ఇంకాస్త వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఎలా స్టార్ట్ చేస్తారు అని ఎవరైనా అడిగి చూస్తే ఒకరంటారు ఫలానా వారి ఆరోగ్య చిట్కాలు నేను ఫాలో అవుతుంటాను అని, ఇంకొకరు అంటారు నేను డాక్టర్ సలహా మేరకే ఫలానా వాటర్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుని నా డేని స్టార్ట్ చేస్తాను అని చెప్పి. కానీ మనకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో మార్నింగ్ లేవంగానే ఉరుకులు పరుగులతో టీ లేదా కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది కదా. మీకు కూడా ఇప్పుడు ఒక కాఫీ తాగాలనిపిస్తోంది కదా. సరే ఒక మంచి కాఫీ లాంటి సాంగ్ అయితే విందాం.

ఎక్స్పర్ట్స్ చెప్తున్న సలహాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. రోజు రోజుకి ప్రపంచంలో డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి పెరుగుతూనే ఉంది. ఎందుకంటారు అని అంటే, అక్కడికే వస్తున్నాను. ఇక్కడే మనం ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకూడదు. అలాగే దీనికి మితం అమితం అనేవి కూడా ఉండవు. ముందుగా మనం ఒక భయం నుంచి బయటకు రావాలి. నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, నా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకం వచ్చినా కూడా నిజమైన ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ని మీరు పొందగలుగుతారు. మరి దీనికి ఏమేం చేయాలి, ఏమేం చిట్కాలు ఉన్నాయి, పాటించాలి అంటే నేను చెప్తాను ఈ పాట తర్వాత.

ప్రస్తుతమంతా సోషల్ మీడియా జమానా. నిజమే, నేను ఆర్జేరేను, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మనం ప్రతి వారం ఆరోగ్యకరమైనటువంటి, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం గురించి మాట్లాడుకుంటాం. మాటలతో పాటు ఫుడ్ కూడా ఉంటుందండోయ్. ఇందాక అన్నట్లు ప్రస్తుతం జమానా అంతా సోషల్ మీడియా జమానా. సోషల్ మీడియాలో మనం ఏం చూస్తే అదే చేస్తాం. సోషల్ మీడియాలో ఏది వింటే అదే నమ్ముతాం. కానీ ఇక్కడ ఒక చిన్న మాట, మీరు చూసేదంతా నిజం కాదు, మీరు వినేదంతా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందర ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించాలి. మీ బాడీకి తగ్గట్లుగా, మీ బాడీ ఇండెక్స్కి తగ్గట్లుగా మీ డైట్ని ప్లాన్ చేసి మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయటం ఆ ఎక్స్పర్ట్ యొక్క సలహా మేరకే జరగాలి. ముందుగా ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి, ఆ తర్వాత న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి, మీరు మీ శారీరక దృఢత్వాన్ని ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారు, బరువు తగ్గాలనుకుంటున్నారా, స్ట్రెస్ తగ్గాలనుకుంటున్నారా, లేదు బీపీ, డయాబెటిక్ ఇలాంటి సమస్యలు ఏమైనా మీకు ఉన్నాయా, ఇటువంటివన్నీ వివరంగా డాక్టర్కి చెప్పాలి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర నిజాలు దాచకూడదు అని చెప్పి. సో మనం ఎక్స్పర్ట్స్కి చెప్పిన తర్వాత ఆ డేని ఎలా స్టార్ట్ చేస్తున్నాం, ఆ డే తర్వాత ముందు ముందు వెళ్లబోయే రోజులు ఎలా ఉన్నాయి అని మనం ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ఆ డేని స్టార్ట్ చేసి, మన టార్గెట్ ఏంటి, మనం ఎందుకోసం మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీతో స్టార్ట్ చేయాలి. ఏదైనా సరే అనుమానం లేకుండా చేశామో అని అంటే ఖచ్చితంగా మనలో కూడా నమ్మకం కలుగుతుంది కదా. సరే, ఒక డేని ఎలా స్టార్ట్ చేస్తాను చెప్తాను అన్నాను కదా. నేనైతే నా లైఫ్ స్టైల్లో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం, చియా సీడ్స్తో ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది సీజన్కి మారుతుందా అంటే లేదు. మరి ఎవరు చెప్పారు ఇదంతా అని అంటే నాకు కూడా నా డైట్ ఎక్స్పర్టే చెప్పారు. సో మీరు కూడా అలాగే ఎవరైనా డైట్ ఎక్స్పర్ట్ని కలిసి వాళ్ళేం చెప్తున్నారో, మీ శారీరక తత్వానికి ఏం మీకు సూట్ అవుతుందో తెలుసుకొని మీరు అదే చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు ఈట్ ఫిట్. నేను ఆర్జే రేణు. ఉదయం లేవంగానే మనందరం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకు అన్నింటినీ ఇచ్చింది, కానీ తిరిగి ప్రకృతికి మనం ఏమిస్తున్నామనేది మన ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నటువంటి ఏ వనరులైతే ఉన్నాయో ఆ వనరుల్ని మనం అదే విధంగా వాడుకుంటూ తిరిగి నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్దీ జనరేషన్ ఇవ్వడం కోసం ఈట్ ఫిట్ మీకు చెప్తున్నటువంటి ఎన్నో చిట్కాలు ఇక్కడ నేను మీకు ఇంకోసారి రిపీట్ చేస్తాను. అదేంటి అనంటే, ఇందాకే అనుకున్నాం కదా, ఏదైనా సరే నమ్మకంతో చేశాము అనంటే అది ఖచ్చితంగా అవుతుంది అని. కాబట్టి మనం మన జీవన విధానంలో బరువు తగ్గాలి అన్న ఒక విషయాన్ని తీసుకుంటే, బరువు తగ్గాలి అంటే వెంటనే అందరు చెప్పే విషయం ఏంటి, రైస్ తగ్గి చేయాలి అని. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, రైస్ మానకుండానే మనం బరువుని కూడా తగ్గొచ్చు అని. అది ఎలా మనం తీసుకుంటాము అనంటే, ఒక బౌల్ రైస్ తీసుకుంటే కూరలు తీసుకోవటం, అంటే అందులో పెరుగు ఉండొచ్చు, స్ప్రౌట్స్ ఉండొచ్చు, ప్రోటీన్ ఉండొచ్చు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ఇలా. సో అది మీరు ఎలా ఇంక్లూడ్ చేసుకుంటారు అని చెప్పి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన శారీరక తత్వం ఏంటో మనకు బాగా తెలుస్తుంది కదా. సో అందుకే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా డాక్టర్కి చెప్పి నెక్స్ట్ మనం మన డైట్ని ఫాలో అవ్వటమే. ఏదైనా సరే రోజులో పోర్షన్స్గా ఉదయం బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కాకుండా 4-5 సార్లుగా డివైడ్ చేసుకొని తినాలి అని చెప్తున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఏర్పరచుకునేటటువంటి ఏవేవైతే మార్పులు ఉన్నాయో అవి తప్పకుండా మనకి మంచే చేసి పెడతాయి. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పకుండా ఉన్నాను అంటే లావైపోతానండి బాబు. అందుకే మీతో చెప్పేస్తున్నాను, ఇక మీ ఇష్టం.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఆరోగ్యకరమైన జీవన శైలికి మూల స్తంభాలలో ఒకటి పోషకాహారం. అవే పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవన్నీ సమృద్ధిగా సమతుల్యంగా ఉంటేనే మనం ఆహారం సంపూర్ణంగా తీసుకున్నట్లు. అప్పుడే సరైన పోషకాలు మనకు అందుతాయి. ఇక చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న ఫుడ్ మనం తీసుకున్నామనుకోండి, బరువు కూడా ఎక్కువైపోతుంది. దాంతో దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. అయితే ఇక్కడ ఒక చిట్కా, భోజనానికి ముందుగానే మీరు మీ డైట్ని ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో తాజా ఆకుకూరలు, రంగురంగుల పండ్లు ఇవన్నీ చేర్చుకోండి. అలాగే ఎప్పుడు కూడా మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ తిన్నా చక్కెర పానీయాలు తీసుకోవటం మాత్రం తగ్గించండి. దానికి బదులుగా హెర్బల్ టీ తీసుకోవటం మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సరే తిన్నాం, ఆ తర్వాత దాన్ని అరిగించుకోవాలి కదా. అందుకే క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేయాలి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మన శారీరక శ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, బరువుని నియంత్రణలో ఉంచుకోవటం, ఇవన్నీ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మానసిక స్థితిని కూడా పెంచుతాయి, కండరాలు, ఎముకల్ని కూడా బలోపేతం చేస్తాయి. దీంతో మనకు మధుమేహం రాదు, రక్తపోటు అంతకన్నా రాదు. ఇక్కడ కూడా ఇంకో చిట్కా ఉందండో, ఎప్పుడైనా సరే మన డేలో ఒక ఎక్సర్సైజ్ని, అది నడక, సైక్లింగ్, డాన్స్, స్విమ్మింగ్, ఏదైనా కావచ్చు, అట్లీస్ట్ వారానికి ఒక 150 నిమిషాలకు మించి మనం చేయాలి అని చెప్తున్నారు ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్స్. ఇలా చేసామోనంటే ఖచ్చితంగా

అతనికి ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. ప్రతిరోజు కూడా అట్లీస్ట్ నడవాలి 10-15 నిమిషాలు అని డాక్టర్స్ అందుకే చెప్తుంటారు. సరే, మీకోసం ఒక పాట సిద్ధం చేశాను, పాట

వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ సెగ్మెంట్ ఆఫ్ ఈట్ ఫిట్. నేను ఆర్జే రేణు. డాక్టర్స్ ఎప్పుడు మనకు ఒక విషయం చెప్తూ ఉంటారు, ప్రతిరోజు తగినంత నిద్ర ఉండాలి అని చెప్పి. రోజులో మనం ఎంతసేపు నిద్రపోయామని కాదు, ఎంత బాగా నిద్రపోయాము అని. అంటే ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. క్వాలిటీ ఆఫ్ టైం ఓకే, క్వాంటిటీ ఆఫ్ రెస్ట్ అనేది మనకుందా లేదా, ఇదే చాలా ముఖ్యమైంది. కొంతమంది అంటుంటారు నేను 8 గంటలు నిద్రపోయాను లేదా 10 గంటలు నిద్రపోయాను అని. కానీ మనం నిద్రపోయిన ఆ టైం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. నిద్రలేమి వల్ల మనకి మన పనితీరు, మానసిక స్థితి, నియంత్రణ, రోగ నిరోధక వ్యవస్థ, పనితీరు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవడం షెడ్యూల్ చేసుకోవాలి. మన బెడ్రూమ్లో చీకటిగా నిశ్శబ్దంగా చల్లగా ఉండేలాగా చూసుకోవడం కూడా నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని మనకు మనంగా సృష్టించుకుంటే మనకి మెరుగైన నిద్ర అనేది వస్తుంది. సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి బెడ్రూమ్లోకి తీసుకువెళ్లకుండా ఉంటే మంచిది. ఇది నిద్ర కోసం నేను చెప్పే చిట్కా. ఇక అందరూ ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం అదేంటి అంటే ఒత్తిడి. దీర్ఘకాలికంగా ఒత్తిడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కొనసాగించడానికి, ఒత్తిడిని మనం తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు మన లైఫ్ స్టైల్లో మనం ప్రాణాయామం, యోగా ఇలాంటి వ్యాయామాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఈ మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది. దీంతో స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈచ్ ఫిట్ లో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ ఇప్పట్లో హెల్త్ చెకప్స్, హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే అందరికీ హెల్త్ కార్డ్స్ ఉంటున్నాయి. బట్ ఇక్కడే ఒక విషయం చెప్పాలి, నిజంగానే మీ అందరూ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారా? ఏమో అవునో కాదో మీరే చెప్పాలి. సరే, సాధ్యమైనంత వరకు అయితే చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏమన్నా ఉంది అంటే పూర్తి హెల్త్ చెకప్స్ చేసుకోవటం. పూర్తిగా హెల్త్ చెకప్స్ ఇప్పుడు అవసరం అంటారా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి ఏదైనా సడన్గా డిసీజ్ బయటపడితే అప్పుడు మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు, అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మనం రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవటం మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. ఇవాల్టి మన సెగ్మెంట్ క్లోజ్ చేసే ముందర ఒక చిన్న చిట్కా. అదేంటి అంటే, రాత్రి నిద్రపోయే ముందర ఓ గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు వేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది. మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, గోరువెచ్చని పాలలో కాస్త బెల్లం వేసుకున్నా మంచిదని. అయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, కాస్త పసుపు వేసుకొని కూడా ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ టైం చెప్పండి. సరే అయితే, ఫీల్ గుడ్, బాయ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వను

0: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హర్ ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తేవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం బోధి పెవిలియన్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, డిసెంబర్లో జరిగే ఈ జాతీయ స్థాయి పోటీల కోసం హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ప్రారంభ ముగింపు వేడుకల్లో క్రీడాకారులు, సినీ ప్రముఖులను, తెలంగాణ అర్జున అవార్డు గ్రహీతలను భాగస్వాములను చేయాలని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. హర్ ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని రామచంద్రరావు వెల్లడించారు. అలాగే ఆగస్టు 14న ట్యాంక్ బండ్పై రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్న తిరంగా యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో హర్ ఘర్ తిరంగా యాత్రపై జిల్లా కన్వీనర్ ఖాండ్రే విశాల్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, యువత దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుండి 17 వరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాల ప్రాముఖ్యతను తెలుపుతూ యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఆరోగ్యంతో పాటు దేశ సేవాభావం, శారీరక దృఢత్వంతో పాటు ప్రతి పౌరుడిలో దేశం పట్ల బాధ్యత, ప్రేమ ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అన్నారు. నిన్న హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగాపై 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సిబిసి రూపొందించిన జాతీయ పతాకం ప్రస్థానం, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలపై ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలను వివరించారు. పేద ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో ఏదుల మండలానికి చెందిన 36 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు పెళ్లిళ్ల భారం తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిధులు అందిస్తోందని, నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. గత పాలకులు అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ, పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మంత్రి సూచించారు. తెలంగాణలో 3.43 కోట్ల మందికి లబ్ది చేకూర్చే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని 15 ఆగస్టున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే రోజు 33 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 1.06 కోట్ల కార్డుల ద్వారా ప్రతి లబ్దిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని, స్మార్ట్ కార్డులతో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హుడికి కార్డు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్లోబల్ బయోటెక్నాలజీ దిగ్గజం యామ్జెన్ జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిన్న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగానికి కీలక వేదికగా మారిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆగస్టు 12న హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో సాగిన ఈ ర్యాలీని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2 నెలల పాటు రాష్ట వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలుంటాయని, తెలంగాణను హెచ్ఐవి రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సైన్స్, పోషకాహారం, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు 2 రోజుల షైన్ 2026 కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పోషకాహార అలవాట్లను పెంపొందించడమే లక్ష్యంగా ఆహార కల్తీ గుర్తింపు, రక్తహీనత పరీక్షలు, మొబైల్ ల్యాబొరేటరీ వంటి పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలను ఇందులో ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. 2026 దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. 3 షిఫ్టుల్లో పనులు చేస్తూ నెలాఖరుకు కారిడార్ కింద బీటీ రోడ్డు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 60% పనులు పూర్తయినట్టు అధికారులు వివరించగా, జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ పనులతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కోరారు. నిన్న ఢిల్లీలో ఆయన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక మైనింగ్ ప్రాంతమైన పెద్దపల్లిలోని యువతకు మైనింగ్, మెటల్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ క్లస్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వివేక్ తెలిపారు. రైతులు కరెంటుతో వ్యవసాయం చేసే స్థాయి నుంచి సోలార్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవడానికి పీఎం కుసుమ్ సోలార్ పవర్ ప్లాంట్ పథకం దోహదం చేస్తుందని కరీంనగర్ విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ తెలిపారు.
1: 46 మంది రైతులు పీఎం కుసుమ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుని, వాటి యొక్క టోటల్ జనరేషన్ ఎంత అంటే 65.5 మెగావాట్ల కనెక్టెడ్ లోడ్ ఎండి వచ్చింది. ఈ కరీంనగర్ జిల్లాలో ఇది ప్రప్రథమం కాబట్టి దీని యొక్క యజమాని ఎవరైనారో అతనికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
0: కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు కూకట్ల కుమారస్వామికి చెందిన ఒక ఎండబ్ల్యూ మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టును 33/11 కేవీ సబ్స్టేషన్ అనుసంధానం చేసే కార్యక్రమం ఎన్పీడీసీఎల్ రెడ్కో అధికారులు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తేవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 కు ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఇది విద్భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మనందరికీ ఎంతో ఇష్టమైన, మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న షో టైం కి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ అనుపమ. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి తెలుసు కదా, మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి 0402324082 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు ఈ నంబర్ కి పంపించేయడమే. మరి మీ అందరూ ఇంత ఉత్సాహంగా మెసేజెస్ చేస్తున్నారు, సో అంత కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా నేను సూపర్ ఫాస్ట్ గా మీ అందరి ప్రశ్నలకి, ఐ మీన్ నేను అడిగిన ప్రశ్నలకి మీరు పంపించిన జవాబులు, మీ పేర్లు అన్ని చదివేస్తాను. సిద్ధంగా ఉన్నారు కదా? సో ఫస్ట్ క్వశ్చన్ రజనీకాంత్ కు, జాగ్రత్తగా వినండి, రజనీకాంత్ కు రోబో చిత్రానికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? రజనీకాంత్ కి రోబో చిత్రానికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

రెండు హుషారైన పాటలు వినేశాము, మరి మా పేర్లు ఎందుకు చదవట్లేదు అని చెప్పి ఆల్రెడీ మెసేజెస్ పంపించేస్తున్నారు. అలా అలా అప్పుడప్పుడు ఆలస్యం అయిపోతుంటుంది. షూటింగ్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జే అనుపమ. మరి తొలి ప్రశ్నగా నేను అడిగాను, రజనీకాంత్ కు రోబో చిత్రానికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబేంటో తెలుసా? మనో గారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? కిస్మత్ పూర్ నుంచి పద్మావతి, అలాగే నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, వరంగల్ నుంచి గోని రవి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే జైనుద్దీన్, బుధన్ పోచంపల్లి నుంచి ఎలుగుమిల మార్కండేయ, అనిత, ఆదిలాబాద్ నుంచి సంతోష్, మారేడుపల్లి నుంచి సిరిమల్లి, పొద్దుటూరు నుంచి దస్తగిరి, కాశీభోగ నుంచి దాసి రామచంద్రం, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: క్లాక్ లో సమయం 1 గంట దాటి 39:50 టైం పరిగెత్తేస్తుంది. మా పేర్లు చదవలేదు అంటూ ఎప్పట్లాగే నాతోటి మరి గొడవ పెట్టేసుకుంటున్నారు శ్రోతలందరి కోసం మరో ప్రశ్న. ప్రపంచంలోనే అతి చిన్న పర్వతం పేరేంటి, ఎక్కడ ఉంది? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైమ్ లో రెండో ప్రశ్నగా నేను అడిగాను, ప్రపంచంలోనే అతి చిన్న పర్వతం పేరేంటి, ఎక్కడ ఉంది అని. మరి జవాబు మౌంట్ వైష్ ప్రూఫ్, ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉంది. ఇది 138 అడుగులు మాత్రమే ఉంది అనమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, హన్మకొండ నుంచి బిక్షపతి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, అలాగే ఉమ్మడి నుంచి దివాకర్, కీసర నుంచి కాంచన కిట్టు, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, కామారెడ్డి నుంచి లక్ష్మణ్, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, గోధుమకొండ నుంచి కృష్ణాగౌడ్, బెంగళూరు నుంచి అపర్ణ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, పొచ్చెర నుంచి లక్ష్మణ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. శ్రోతలకు ఒక గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంగి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085 2, 2324085 3, 2955 09 23, 040 ఎస్టీడీ కోడ్ 2324085 2, 2324085 3, 2955 09 23. ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 50 నిమిషాలు షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్, నటుడు బాలకృష్ణ గారి 100వ చిత్రం ఏంటి? నటుడు బాలకృష్ణ గారి 100వ చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

నటుడు బాలకృష్ణ గారి 100వ చిత్రం పేరేంటి అని చెప్పి అడిగాను. శ్రోతలందరూ దాదాపుగా సరైన జవాబులు పంపించారు. రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? గౌతమిపుత్ర సాతకర్ణి. మరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? నిజామాబాద్ నుంచి మురహరి, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదాన్ పోచెప్పల్లి నుంచి ఆంజనేయులు, హుడాకొల్ల నుంచి బుజ్జి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి రేవతి, మియాపూర్ నుంచి శేషగిరి, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ కుడుమూరు నుంచి రాధ, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, భూదాన్ పోచెప్పల్లి నుంచి మార్కండేయ లక్ష్మి, నిర్మల్ నుంచి సాయిలు, ఆర్మూర్ నుంచి కళావతి, పిడన నుంచి కనకారావు, హరిబాబు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, హుజూరాబాద్ నుంచి ఘటన్న, అలాగే రాంపురం నుంచి సతీష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు.

ఈ రోజు మనం శక్తిశిలిలో సగర్వంగా మాట్లాడుకుందాం వీరమంగై రాణి వేలు నాచియార్ గారి గురించి. తమిళనాడులో పుట్టిన రాణి వేలు నాచియార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించి పోరాడిన తొలి భారతీయ రాణి. అది కూడా 1857 తిరుగుబాటుకు దాదాపు 72 సంవత్సరాల క్రితం. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా, ఒక మహిళ 17వ దశాబ్దంలోనే ఇలా

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి

0: మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రేపు ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంగి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేయండి, 2324082 2952 040 ఎస్టీడీ కోడ్ 2324085223 2450853 2955095923. ఇవి మా ఫోన్ నంబర్స్. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం రాణి వేలు నాచియార్ గారి గురించి. వీరొక స్వాతంత్ర సమరయోధురాలని చెప్పుకున్నాం కదా. మరి తమిళనాడులో పుట్టారు రామ్నాడ్ రాజ్యపు రాజు చెల్లమొత్తు సేతుపతి మహారాణి శాఖండి ముత్తల్ ఏకైక పుత్రిక రాణి వేలు నాచియార్. అమ్మాయి అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ధీర వనితగా తీర్చిదిద్దారు ఆమెను. ఎంతగా అంటే గుర్రపు స్వారీ విలువిద్యలతో పాటు కష్టమైన సిలంబం వలారీ లాంటి మార్షల్ ఆర్ట్స్ పైన కూడా పట్టు సాధించేంతగా వేలుకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ రోజుల్లోనే తమిళ్, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యత సాధించిన వేలు ధైర్య సాహసాలకు మాత్రమే కాదు విజ్ఞానానికి కూడా మారుపేరుగా ఉండేవారు.

వేలుశీలి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం రాణి వేలు నాచియార్ గారి గురించి. మరి వీరు రామ్నాడ్ రాజ్యపు యువరాణి. మరి చిన్నతనం నుంచి విలు విద్య, గుర్రపు స్వారీతో పాటు సిలింబం వల్లరి లాంటి మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యత సాధించిన ఈవిర పెద్దయ్యాక శివగంగా ప్రాంతానికి రాజైన ముత్తు వడుగునాథ్ ను వివాహమాడారు. శివగంగాకు మహారాణి అయ్యారు రాణి వేలు నాచియార్. వెల్లాచి అనే కూతురు కూడా పుట్టింది వీరిద్దరికి. కానీ 1772 అంటే 1772లో బ్రిటిష్ వారు ఆర్కాట్ నవాబ్తో కలిసి రాజ్యాన్ని ముట్టడించి యుద్ధంలో మహారాజు ముత్తు వడుగునాథను చంపేశారు. రాజ్యమంతా కకావికలైపోయింది. వెల్లాచి అప్పటికి చాలా చిన్నపిల్ల. దాని తర్వాత ఏం జరిగింది

కీర్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం స్వాతంత్ర్య సమర యోధురాలు రాణి వేలు నాచియార్ గారి గురించి. మరి శివగంగ రాజ్యానికి మహారాణి అయిన వీరిని, వీరి భర్త అయిన ముత్తు వడుగునాథ్ గారిని బ్రిటిషర్స్ చంపేశారు ఇందాక యుద్దంలో అని చెప్పి చెప్పుకున్నాం కదా. వెల్లాచి అనే పాప కూడా పుడుతుంది. మరి అప్పటికి ఆ పాప చాలా చిన్నపిల్ల. వెల్లాచిని తనతో పాటు తీసుకుని రాణి వేలు నాచియార్ విరూపాచికి పారిపోయారు. అదేంటి స్వాతంత్ర్య సమరయోధులు అని చెప్పి అనుకున్నాం కదా, మరి ఇలా ఎందుకు చేసి ఉంటారు రాణి అని ఆలోచిస్తున్నారా? అది సమయం కాదని రాణి వేలు నాచియార్ గారికి తెలుసు. బలం బలగాన్ని 8 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో కుదుర్చుకున్నారు. మహిళా సైనికుల దళాన్ని కూడా ఒకటి తయారు చేశారు రాణి వేలు నాచియార్. ఈ మహిళా సైనిక దళానికి ఉదయ్యాళ్ అని కూడా పేరు పెట్టారు.

0: స్వాతంత్ర సమర యోధురాలు రాణి వేలు నాచియార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను చెప్పేది 1770-80ల నాటి సంగతి. ఏం చేశారు, ఒక అద్భుతమైన పథకాన్ని రచించారు రాణి వేలు నాచియార్. 8 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉండి తొలి సూసైడ్ బాంబర్ స్క్వాడ్ ని తయారు చేశారు. అంటే మహిళా ఆత్మాహుతి దళాన్ని తయారు చేసిన ధీర వనిత రాణి వేలు నాచియార్. కూలీ అనే మహిళా కమాండర్ రాణి వేలునాచియార్ ఆదేశంతో ఒళ్లంతా నెయ్యి పోసుకుని అంటించుకుని బ్రిటిష్ ఆయుధాలపైన దూకి అన్నిటినీ తగులబెట్టేసింది. బ్రిటిష్ సైన్యం అగమ్య గోచరంగా భయంతో పరుగులు తీసింది. వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిపైన గెలిచి రాణి వేలునాచియార్ దాదాపు 20 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశారు.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలి

ఒక్క మహిళ, ఎటువంటి అండదండలు లేవు. ఒక్క అమ్మ చంటి పిల్లను చూసుకుంటూనే శత్రుదేశస్తులపైన వ్యూహరచన చేసి వారిని మట్టి కరిపించడానికి అఖండమైన తెలివితేటలతో ఆలోచించింది. ఆత్మాహుతి దళాన్ని రూపొందించింది.

రాణి వేలు నాచియార్ ఒక స్వాతంత్ర సమరయోధురాలు కాకముందు ఒక ఆడపిల్ల, ఒక ఇంటికి అమ్మాయి, ఒక ఇంటికి కోడలు, ఒకరికి భార్య, ఒక అమ్మాయికి తల్లి. ఇన్ని పాత్రలు పోషిస్తూనే దేశానికి తన దేశం పట్ల తనకున్న ప్రేమను ఎలా చాటి చెప్పిందో తెలుసుకున్నాం కదా.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.8 హెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సమయం

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనమి నుండి కోరుతున్నారు శ్రీరామ వసంత, భారతి, లాసియా, సాన్విక, హరీష్, అరుణ్, అజయ్, ప్రసాద్, రమేష్, శ్రీకాంతాచారి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట కోడలి దిన కాపురం సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: పాట బంగారు గాజులు సినిమా కోసం గంధశాల పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు జగిత్యాల జిల్లా కోట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరినవారు నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపిస్తున్న మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001. చిరునామా మరొకసారి, అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001.

పాదు పాటను కోరుతున్నారు. కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి కోరుతున్నారు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్, ప్రసాద్, రాజేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట కిల్లర్ సినిమా కోసం ఎస్పి బాలు గారు చిత్ర బృందం పాడింది. వీరందరి కొరకుపై ఈ పాట విందాం.

0: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాసకోశ సంబంధ వేద వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది రేపు ఉదయం 7:30.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి.

0: శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజితకరం ప్రసంగమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రసంగమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8:30కు కంటేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసంగమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు. వరంగల్ కరీమాబాద్ నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ప్రసాద్, లావణ్య, వేదశ్రీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా కోసం ఎస్పి బాలు గారు చిత్ర పాటను పాడి విందాం.

అభిరుచిలో తర్వాత పాట బొంబాయి ప్రియుడు సినిమా కోసం ఎన్ఎం కీరవాణి సంగీత సంగీతంలో చిత్ర అనుభవ బృందం పాడింది. ఈ పాటను వినిపించమని కోరినవారు తిమ్మపు నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వినోద్, వేదవతి, పద్మావతి, గోదావరి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

పాటతో అభిరుచి శ్రోతలకు ఉన్న సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విన్నాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
1: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
1: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
1: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
9: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
9: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 08462253344.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవసరమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు రేపు ఉదయం 7:30.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

మీరందరకు జనవ సంగీత కార్యక్రమంలో జనవ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:40.

పాట అమరన్ సినిమా కోసం రమ్య బెహరా అన్నా కులకర్ణి పాట పాడి విన్నారు. తరువాత పాట అన్నా కులకర్ణి సమీరా భరద్వాజ్ పాడింది, సినిమా పేరు కోట్. సినిమా

0: before the people of the country.
1: देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए.
2: Leader of opposition in the Lok Sabha, Rahul Gandhi, said the opposition is seeking accountability from the government over the alleged police action against NET protesters. India's retail inflation accelerated to 4.45% in July on an annual basis, remaining above the Reserve Bank of India's target of 4% for the second consecutive month this year. The July inflation reading was moderately higher than the 4.38% recorded in June as food prices remained elevated. Indian Railways has approved 153 crore rupee construction project of a four-lane road over bridge at Giratpur-Ahmedabad section of the Western Railway. The Railways Ministry has informed that the project has been sanctioned under Western Railway's ongoing umbrella work for construction of road over and under bridges, foot over bridges, drainage improvement and rebuilding of road over and under bridges. Iran launched several missiles and drones at positions belonging to Iranian Kurdish opposition groups in Iraq's northern Erbil province today. The strikes reportedly targeted fighters from the Kumala Party and the Kurdistan Democratic Party of Iran in Erbil's province's Alana Valley. And with that, we end this news bulletin.
3: Akashvani samay margantala 10 nimshalu telugu lo prantiya vartalu vine mundu vanijya prakatana.
4: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పౌర సరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపేవారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించేవారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం ఇచ్చి తిరిగి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు సంబంధించి బకాయిని వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. బకాయిల వసూలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యువతకు ఆర్మీ నియామకాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేలా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు అత్యవసర విపత్తుల సమయంలో సైన్యం అందించే సహకారం, పునరావాస చర్యలపై విస్తృతంగా చర్చించారు. దేశంలో విపత్తుల సమయంలో ఆర్మీ పోషిస్తున్న పాత్రను ముఖ్యమంత్రి అభినందించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బోర్డు నిర్ణయం మేరకే పరిశ్రమలకు భూములు ఇస్తున్నామని మంత్రి

0: శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ భూమి విలువకు సంబంధించి లేనిపోనివి చెప్పి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు భూములు ఇవ్వడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారి వైఖరి రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందని, రాష్ట్రాభివృద్దికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బీహార్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ,
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోతే ఏం జరుగుతుందని వాళ్ళు చిన్న గత లెక్కల ప్రకారం చూసినప్పుడు ఆరుదడి పంటలు వేసుకుంటే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి మనం 100% చివరి వరకు పంట వరకు మొత్తం నీళ్లు ఇవ్వగలమని చెప్పే పెద్ద లేని కారణంగా రైతుల్ని ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.
0: తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుటుంబిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 చొప్పున లబ్దిదారులకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుటుంబిషన్లు పంపిణీ చేస్తారు. సాధారణ కుటుంబిషన్ల కంటే వేగంగా, శ్రమ లేకుండా పనిచేసుకునేలా వీటిని అందించడం వల్ల మహిళలు ఇళ్ల వద్ద నుంచే టైలరింగ్ చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా తాము గిరిజనుల పక్షాన పోరాడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా గిరిజన యువతను మార్చాలనే గొప్ప లక్ష్యంతో టిక్కి పనిచేస్తోందని హరీష్ రావు అభినందించారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఈరోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకటేశం మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యులను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నీటి విషయంలో ప్రభుత్వం రైతులకు తీవ్ర ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించకపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000 క్యూసెక్లు తరలిస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కార్ఖానా వద్ద రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయపరమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు సహకరిస్తున్నా తగిన నష్టపరిహారం ఇవ్వకపోవడం సరైంది కాదని విమర్శించారు. తుంకుంటలో ఆస్తుల సేకరణ కోసం అక్కడున్న మార్కెట్ విలువ కంటే 10 రెట్ల పరిహారం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు 52.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గంజాం నుంచి తాండూరుకు గంజాయిని తరలిస్తున్న 3 కొరియర్లను అరెస్టు చేశారు. 4 సూట్కేసుల్లో ఉన్న గంజాయి విలువ సుమారు 13,20,000 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: గాంజా సేవించిన, గాంజా రవాణా చేసిన, గాంజా కలిగి ఉన్న, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసిన ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం

0: తరం శిక్షార్హులు. 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ది క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ, మినిమం 10 ఇయర్స్.
1: ఆసిఫాబాద్ జిల్లాలోని యువతకు రానున్న పోలీస్ పరీక్షల్లో ఉద్యోగం సంపాదించేందుకు ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలియజేశారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,
2: 15 ఆగస్టు నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాము. ఆ పరీక్ష ఫలితం ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. సిద్ధం కావడానికి ఆసక్తి ఉన్న యువత, ఇంటర్ తరగతి పాస్ ఉన్న యువత సమీపంలోని పోలీస్ స్టేషన్ వెళ్ళండి. మీ పేరు మరియు నంబర్ ఇవ్వండి. పరీక్షలో రాణించడానికి మరి ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఒక పెద్ద అవకాశం.
1: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పౌర సరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సహకారితా క్షేత్రస్య సంవర్ధనాయ విత్తీయానుదాన వృద్ధి విధేయకం సంసదా పారితం. గృహమంత్రి అమిత్ షాహ ప్రోక్తవాన్ యత్ సర్వకారః సర్వేషు విషయేషు చర్చాయై సన్నద్ధః, సంసత్ సంచాలనాయ విపక్షాత్ విహితః ఆగ్రహః. యువానః ఆత్మచరితాని పఠేయుః, రీల్స్ ఇతి యుగస్య లఘుమార్గాన్ పరిహరేయుః ఇత్యగాదీత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హర ఘర్ తిరంగా ఇత్యభియానం గతిం భజతే. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన అవదత్ యత్ వందే మాతరం ఇతి భావన రాష్ట్రీయాత్మన సశక్తికరణం కరోతి. అమెరికా దేశస్య సెంట్ లూయిస్ నగరే ఆయోజ్యమానస్య సింగ్ఫీల్డ్ చషకస్య ద్వితీయ చక్రే భారతీయ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానంద్ జవాఖిర్ సిందారోవ్ ఇత్యేతం పరాజితవాన్. అపి చ రాష్ట్రమండల్ స్పర్ధాయాం భారతీయదళేన నైజీరియాయాః లాగోస్ నగరే తృతీయ దివసే స్వాయత్తీకృతాని పంచ పదకాని. అథ వార్తాః విస్తరేణ. లోకసభయా అద్య వైదేశిక అంశదాన సంశోధన విధేయకం 26,000 విస్తృత పరీక్షణాయ సంయుక్త సంసదీయ సమితయే ప్రేషితం. ఏతత్ విధేయకం 10,000 వర్షస్య మూలాధినియమస్య సంశోధనార్థం ఆనీతమాసీత్. అస్య విధేయకస్య ముఖ్యోద్దేశ్యం వైదేశిక అనుదానానాం ప్రయోగం అధికాధికం పారదర్శికం ఉత్తరదాయిత్వపూర్ణం చ విధాతుం అస్తి. గృహరాజ్యమంత్రి నిత్యానందరాయః వ్యాపక పరామర్శార్థం ఏతం విధేయకం ఉభయోః సదనయోః సంయుక్త సాంసద యుక్తాయాః జేపీసీ సమిత్యాః పార్శ్వే ప్రేషయితుం ప్రస్తావం ఉపస్థాపితవాన్. తేనోక్తం యత్ అస్యాం సమితౌ లోకసభాయాః 21 సదస్యాః అథ చ రాజ్యసభాయాః 10 సదస్యాః భవిష్యంతి. రాయః అసూచయత్ యత్ ఏషా సమితిః శీతకాలీన సత్రస్య ప్రథమ సప్తాహస్య అంతిమ దినాంకం యావత్ స్వకీయం వృత్తం సదనే ఉపస్థాపయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య యూనాం ఆహ్వానం అకరోత్ యత్ తే స్వీయ ప్రేరణా స్రోతసాం ఆత్మచరితాని పఠేయుః, సహివ అంతర్జాలీయేస్మిన్ యుగే జీవనస్య లఘుమార్గాన్ పరిహరేయుః. తేన వికసిత భారతస్య సంకల్పం అగ్రే నేతుం కర్మఠ యువకానాం అవిరత ఆవశ్యకతాయాః ఉపరి అపి బలం ప్రదత్తం. సహ తాదృశస్య వంశస్య నిర్మాణాయ ఆహ్వానం అకరోత్ యః బాధాః పరిహార్య రాష్ట్రీయ ఆత్మనిర్భరతాయాః మార్గే ధైర్యపూర్వకం అగ్రే సరేత్.
4: हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सच

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో, ఆయా రంగాల ప్రముఖులతో జనగణన 2022 సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్బుక్కు అందించాల్సిన సమాచారం విషయంపై చర్చించి సూచన చేశారు. విద్య, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, చేతి వృత్తులు, కళలు, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, ఆహారపు అలవాట్లు తదితర అంశాలకు సంబంధించిన జిల్లా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించేలా చూడాలని అన్నారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ రాబోయే 10 సంవత్సరాల పాటు సమాచార సేకరణ ప్రణాళిక రూపకల్పనకు ఎంతో ఉపయోగకరమైన గ్రంథంగా నిలుస్తుందని, దీనిలో దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయమైనది.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత

0: బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు,
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

స్నేహితాలు ముందు వెళ్దాం. లవ్ స్టోరీ సినిమా కోసం అన్నా కులకర్ణి పాట పాడి విందాం.

బాధ మజిలి సినిమా కోసం చిన్నయ్య శ్రీబాధ పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్నయ్య శ్రీబాధ పాడిన పాట విందాం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: బాట ద్వారక సింహ కోసం సన్నిధ భరద్వాజ పాడిన పడినారు. విన్న పాటతో సినీ గీతాల కరణం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు రాష్ట్ర వ్యవసాయ స్టేషన్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది

0: మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత కనుక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు, 10 ఎకరాలు 5 ఎకరాలు 7 ఎకరాలు 15 ఎకరాలు ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800 11 7800 1800 1 0 0 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 60 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

భాగస్వామ్యే కార్యక్రమంలో 7:05 తెలుగు జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారు కార్యక్రమంలో రసాయనిక ఎరువులకు బదులుగా వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం గురించి రేంజర్ ముందా వ్యవసాయ విస్తరణాధికారి కె సాయలు గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ జరిగిన సమావేశాలపై సమీక్ష ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అన్నాటి గీతాలు మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తా ప్రసారం. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ఉదయంలో ఆయంట్ల 40 నిమిషాలకు సూక్తి వినిపిస్తారు డి హయగ్రీవాచార్యులు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత్ లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రబోధ గీతంతో, 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాసకోశ సంబంధ వ్యాధుల వైద్యంలో డాక్టర్ బి రాజీవ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన శ్రోతలు వాట్సాప్ సందేశాలతో కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వేద భారతి కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్.

0: పాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన, ఆమోదం కోసం చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
1: పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్ పార్టీ డిస్కషన్ కి డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ జవాబ్ దేతే హై. యహాన్ తో సర్కార్ ఖుద్ హీ కహ రహే హై కి హమ్ డిస్కషన్ కరేంగే ఔర్ జవాబ్ దేంగే ఔర్ అపోజిషన్ జవాబ్ సుననే చాహతే హై ఔర్ భాగ్ రహే హై.
0: అంతకు ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
2: అంతర్రాష్ట్రీయ యువ దివస్ హౌర్ విశిష్ట పర్ భారత్ కే యువాఓ నే శిక్షా విజ్ఞాన్ అంతరిక్ష విజ్ఞాన్ టెక్నోలజీ ఉద్యమితా కై క్షేత్రో కే అందర్ విశేష పహచాన్ బనాయి హై. ఆజ్ ఉన్కా సామర్థ్య కే కారణ్ దునియా మే భారత్ కా నామ్ హో రహా హై.
0: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.
3: हमें भविष्य में गोविंद जी

0: अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे। इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा। यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा।
1: ఈ సందర్భంగా రామనాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షర్జిన్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అస్సాంలోని జిల్లాల్లో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాల సమయంలోనూ, అంతకుముందు కూడా ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ముందస్తు జిల్లా స్థాయి వర్షపాత అంచనాలను, హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లాల్లో జోర్హాట్, గోలాఘాట్, శివసాగర్, చెరైదేవ్ ఉన్నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ, అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాతి 7 రోజులకు చెల్లుబాటు అయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలే తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:15.
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రసాయనిక ఎరువులకు బదులుగా వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కేసాయులు గారు తెలియజేసే వివరాలు, ఇంకా పాడి పశువుల పునరుత్పత్తిలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి కొన్ని సూచనలు, మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 22,709 రూపాయలు, కనిష్ట ధర 9,100 రూపాయలు, మోడల్ ధర 15,555 రూపాయలు. పసుపు దుంపరకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 15,439 రూపాయలు, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 14,300 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి 14,619 రూపాయలు గరిష్ట ధర, 8,500 రూపాయలు కనిష్ట ధర, మోడల్ ధర 12,060 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 12,529 రూపాయలు గరిష్ట ధర, 11,079 రూపాయలు కనిష్ట ధర, 12,239 రూపాయలు మోడల్ ధర. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 2,400 రూపాయలు, 1,908 రూపాయలు కనిష్ట ధర, 2,358 రూపాయలు మోడల్ ధర. సోయాబీన్ గరిష్ట కనిష్ట ధరలు 5,952 రూపాయలు, మోడల్ ధర కూడా 5,952 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 4 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 82 నుండి 86% మరియు మధ్యాహ్నం 59 నుండి 68% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 13 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రసాయనిక ఎరువులకు బదులుగా వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కే సాయిలు గారు తెలియజేసే వివరాలు వింటారు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. 1956-60 మధ్య కాలంలో రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమై క్రమేపీ వాటి వాడకం పెరిగి కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. రసాయనిక ఎరువులు కాకుండా చీడపీడ్ల నివారణకు, కలుపు నివారణకు, పంటలు ఏపుగా పెరిగి పూలు కాయలు గింజలు అధికంగా నిలబడేందుకు కృత్రిమ హార్మోన్ల వాడకం కూడా అధికమైంది. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసులలో రసాయనిక ఎరువులతో పాటు పశువుల ఎరువు, పచ్చిరొట్టు ఎరువులు కూడా వాడమని ఇతోధికంగా చెబుతున్నప్పటికీ సమీకృత ఎరువుల వాడకాన్ని మరిచి కేవలం రసాయన ఆధారిత సేద్యం వైపు మొగ్గు చూపడం వల్ల నేలలో, నీటిలో, ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు ఆరోగ్యానికి హానికరమైన ఉండడం వల్ల చాలా ఆందోళన చెందవలసిన అంశము. అయితే వ్యవసాయంలో ఈ విధమైన పరిణామాలు ఏర్పడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒక పక్క పెరిగే జనాభా, ఆహార భద్రత కొరకు అధికోత్పత్తి చేయవలసిన నేపథ్యంలో పంట ఉత్పత్తిని పెంచడానికి అధిక దిగుబడి ఇచ్చే పంటల రకాలను, సంకరాలను తయారు చేసి పండించడానికి రసాయనిక ఎరువులను వాడవలసి రావడం అనేది అందరూ ఒప్పుకొని తీరవలసిన నిజం. సేంద్రియ ఎరువులు కూడా తగినంత మోతాదులో లభ్యం కాకపోవడం, రసాయనిక ఎరువులతో పోలిస్తే వాటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉండటం, అందుకు కావలసిన రవాణా కూలీల అవసరం, రసాయనిక ఎరువులోని పోషకాలు సులువుగా పంటలు గ్రహించగలిగి వాటిని ప్రభావం పైర్లపై కనబడటం, సొంత సేద్యం తగ్గి గౌల్ సేద్యం పెరగటం, పశు సంపద ఆధారిత వ్యవసాయం క్రమేపీ తగ్గిపోయి యాంత్రీకరణ చోటు చేసుకోవడం వంటి అనేక కారణాలు కూడా రసాయనిక సేద్యం వైపు వ్యవసాయాన్ని మళ్లించాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది తిరిగి సేంద్రియ వ్యవసాయాన్ని రైతులు అందరూ కూడా నడిపించవలసిన అవసరం ఉంది. అయితే ఒక క్రమ పద్ధతిలో

ప్రణాళికాబద్ధంగా దశలవారీగా జరగాల్సి ఉంది. ఒక పక్క పెరుగుతున్న జనాభా అవసరాలను సమన్వయం పరుచుకుంటూ సేంద్రియ ఎరువులు, సేంద్రియ క్రిమినాశకాల లభ్యతను పెంపొందించుకుంటూ వ్యవసాయదారులు వీటిపై అవగాహన కల్పిస్తూ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయటము, సేంద్రియ ఉత్పత్తులకు మద్దతుగా విధానపరమైన నిర్ణయాలు అమలు పరచడం వంటి చర్యలు తీసుకోవాలి. అయితే సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? చాలామంది రైతులకు తెలియదు సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటో. అయితే సేంద్రియ వ్యవసాయం అంటే సహజ వనరులు, వ్యవసాయ వర్గాలను, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు వంటి పశు పక్షాదుల విసర్జనలు, వాటి ఉత్పత్తులను పచ్చిరొట్ట పైర్లు, సహసిద్ధ ఖనిజ సంబంధాలైన మూలకాలు, ఎరువులుగా జంతు వృక్ష సంబంధిగా వేప, పొగాకు, వెల్లుల్లి మొదలైన క్రిమి సంహారాలను, జీవనియంత్రణ సూక్ష్మజీవులను బయోఫెస్టైడ్, పురుగులు ఆకర్షక వికర్ష లింగర్షక బుట్టలు, ఎరలను, ఫెరమిన్ ట్రాప్స్ను వాడి పురుగులను, తెగులను నియంత్రించడం వంటి పద్ధతిను అవలంబించి ఎటువంటి రసాయనాలను వాడకుండా పంటలు పండించడమే సేంద్రియ వ్యవసాయం. దీనివల్ల పంటలకు స్థూల సూక్ష్మ పోషకాలు అందటం, కాలుష్య కారకాలైన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, వాటి అవశేషాలను ఎటువంటి ఆస్కారం లేకపోవడం వల్ల నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలలోని సేంద్రియ పదార్థ నిల్వలు గణనీయంగా తగ్గిపోతాయి. దీనివల్ల భూసారం తరిగిపోవడమే కాకుండా భూభౌతిక స్థితి కూడా దెబ్బతింటుంది. భూమి ఆరోగ్యంగా ఉండటానికి, నేల నాణ్యతను పరీక్షించడానికి సేంద్రియ పదార్థం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సేంద్రియ వ్యవసాయం వల్ల చాలామంది తెలియదు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల లాభాలు ఏంటి, సార్ మాకు సేంద్రియ వ్యవసాయం చేస్తాము దానివల్ల లాభాలు ఏంటి అని చాలామందికి తెలియకపోవడం వల్ల సేంద్రియ వ్యవసాయం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పరిసరాల మిత్రత్వానికి, కాలుష్య నివారణకు కూడా ఇది సేంద్రియ వ్యవసాయం దోహదపడుతుంది. జీవ వైవిధ్యానికి నాంది పలుకుతుంది, మంచి జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. సహజ వనరులు ఎప్పటికప్పుడు ఉపయోగపడటమే కాకుండా దీర్ఘకాల ప్రయోజనాల కొరకు రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో అనుగుణంగా ఉంటాయి. నేల గుల్లబారుతుంది, మురుగు సౌకర్యం పెరుగుతుంది, నేలలో తేమ గాలి మొక్క సంబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది, నీరు పట్టి ఉంచుకునే శక్తి పెరుగుతుంది, వేర్లు బాగా చొచ్చుకొని పోయి లక్షణం కలిగి ఉంటుంది, భౌతిక లక్షణాలు వృద్ధి చెందుతాయి, మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి, నేలకు పట్టి ఉంచుకునే గుణం కూడా అధికమవుతుంది, ఉదజన సూచిక వంటి రసాయనిక లక్షణాల అనుకూలత కూడా మెరుగవుతుంది. అయితే నేల పునరుద్ధరణ మళ్ళీ జరుగుతుంది, ఖరీదైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, నేల ఉత్పాదక భూసారం నిలకడగా ఉంటాయి, పంట నాణ్యత బాగుంటుంది, ఉత్పత్తులు మంచి రంగు రుచి వాసన నిల్వ ఉండే గుణం కూడా సేంద్రియ వ్యవసాయం వాడడం వల్ల కలిగి ఉంటాయి. అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదు, చీడపుల్ల ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికావు. సేంద్రియ జీవన ఎరువుల వినియోగం పెరుగుదల వల్ల మొక్కకు అవసరమైన ముఖ్య ఉప సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో లభ్యమవుతాయి, చీడపురుల తాకిడి తక్కువగా ఉంటుంది, వచ్చినవి కూడా ప్రకృతి పరంగానే సహజంగానే సమసిపోతాయి. అదేవిధంగా సహజసిద్ధంగా నీళ్ళలో ఉండే పోషకాలు మొక్కలకు బాగా లభ్యమవుతాయి. అయితే నీళ్ళలో తగినంత సేంద్రియ పదార్థం ఉంటే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కాబట్టి నేటి పరిస్థితులలో దీనిని సర్వరోగ నివారణిగా మనం సేంద్రియ వ్యవసాయాన్ని పేర్కొనవచ్చు. అయితే సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలు వాడకూడదు. మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలు, లైట్ మినరల్ ఆయిల్స్, లింగార్షిక బుట్టలు, రసాయనాలు, గంధకము, బోర్డు పేస్టు, బోర్డు మిక్చరు, ప్రాసెస్ చేయని రాక్ ఫాస్ఫేట్, ఆమ్ల క్షార భూములను పురుదించడానికి సున్నము, జిప్సము రసాయనాలను పరిమితంగా వాడవచ్చు. భూమిని సారవంతం చేసే పోషకాలు అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులు, పచ్చాకు ఎరువులు, పిండి చెక్కలు, చెరుకు మడ్డి వంటి సేంద్రియ జీవన ఎరువులు భూసారాన్ని పెంచడానికి ఉపయోగించాలి. అవసరమైన మేరకే దున్నడం, నేల కోత గురి కాకుండా జాగ్రత్త పడడం, నేల నీరు సంరక్షించడము, అదేవిధంగా వ్యవసాయంతో పాటు పశుపోషణకు కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన విధంగా అంతర పంటలు వేసుకోవాలి, పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి, పచ్చిరొట్టె ఎరువులకు మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా కుళ్ళిన ఎరువులను వాడించాలి, పరిశుభ్రమైన సాగు కలుపు నిర్మాణ యజమానం చేపట్టాలి, సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు చాలా విరివిరిగా ఉపయోగించాలి, సాగునీటి సద్వినియోగం యజమాన్యం పైన దృష్టి పెట్టాలి, రసాయన మందులను ఉపయోగించకుండా ఓన్లీ సహజ సిద్ధమైన వాటిపైన సస్యరక్షణ చేయాలి, జీవనియంత్రణ పద్ధతులకు వృక్ష సంబంధ మందులకు ప్రాధాన్యత ఇవ్వాలి, పంట కోసిన తర్వాత మన వినియోగదారునికి అందే వరకు కూడా చెడిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.

0: ఏ విధంగా మనము పంట దిగుబడులపై సేంద్రియ వ్యవసాయము మనకు చేయడం వల్ల పంట దిగుబడులపై ఎటువంటి ఫలితాలు వస్తాయో అభివృద్ధి చెందిన దేశాల్లో మరియు మన ప్రస్తుత భారతదేశంలో కూడా సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుంది. ఈ అంశంపై పలు రకాల పరిశోధనలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో వివిధ పంటలను పండించడానికి అనుసరించిన ప్రణాళికలు పద్ధతులు అవసరమైన పోషకాలను ఏ విధంగా అందించాలి, కీటకాలు రోగకీలక శిలీంధ్రాలు సూక్ష్మ ఏ విధంగా నివారించవచ్చు, కలుపు యాజమాన్యము ఉత్పత్తుల నాణ్యత ప్రమాణం మొదలైనవి పరిశోధనలు జరుగుతున్నాయి. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తర్వాత మొదటి 4 సంవత్సరాలు ఈ పంట దిగుబడులు తగ్గుతాయి, ఆ తర్వాత రాను పంట దిగుబడులు పెరుగుతాయి. అదేవిధంగా ఆచార్య ఇంజనీరంగ వారి విశ్వవిద్యాలయంలో వరి అపరాలు చిరుధాన్యాలు మొక్కజొన్న వేరుశెనగ చెరుకు పత్తి మొదలైన సేంద్రియ సాగు మరియు సహజ విధానాలపై మన తెలంగాణలో ముఖ్యమైన పంటలకు సేంద్రియ సాగు సిఫారసు తీసుకురావడం జరిగింది. వివిధ పంటల్లో సేంద్రియ సాగు ఫలితాలను కనుక చూసినట్టయితే చిరుధాన్యాలు వర్షాధారంగా పండించే వేరుశెనగ 2 నుంచి 3 సంవత్సరాల్లో దిగుబడులు పెరగడం గమనించడం జరిగింది. వరిలో కొన్ని రకాలలో తక్కువ కాలంలో మంచి ఫలితాలు రావడం జరిగింది. స్వర్ణ, నెల్లూరు సిరి, MT 1010 వంటి రకాలు సేంద్రియ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు గమనించడం జరిగింది. అయితే చెరుకులో 6వ సంవత్సరం నుండి దిగుబడి పెంచడం అనేది మన సేంద్రియ వ్యవసాయంలో గమనించగలుగుతుంది. అయితే చాలా వరకు రైతులు చెప్తారు, సార్ సేంద్రియ వ్యవసాయంలో మీరు చెప్పిన వరకు ఇవి బాగానే ఉన్నాయి, కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయన్నారు, అవి ఏటియో తెలుసుకుందాం. నేల ఉత్పాదకం మీద సేంద్రియ ఎరువుల ప్రభావం గణనీయంగా కనిపించాలంటే హెచ్చు పరిమాణంలో వాడవలసిన అవటం, అందుకే పోషక పదార్థ పరిమితులు నత్రజని భాస్వరం పొటాషు తక్కువ లభ్యతలో లభిస్తున్నాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు సేంద్రియ సాగు వల్ల ఫలితాలు త్వరగా రాకపోతున్నాయని చెప్పి రైతులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే ఆధునిక వంగడాల సాగుల్లో సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు త్వరగా రావటం లేదని రైతులు వాపోతున్నారు. పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించడంలో కూలీల బెదలు ఎదురవడంలో కొంత అవరోధము సేంద్రియ వ్యవసాయంలో ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులతో విలువల మీద కనీస ధర లభించే రైతులను కలిగించే ప్రోత్సహించినప్పుడే సేంద్రియ వ్యవసాయము తర్వాతి ఉన్న రైతులు అలవాటు పడడానికి అవకాశం ఉంటుందని రైతులు తెలియజేస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులు మరి ఎవరు ధృవీకరణ ఇస్తారంటే సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ప్రవేశపెట్టింది. సేంద్రియ ధృవీకరణ పత్రాన్ని వ్యక్తిగతం కాకుండా రైతు గ్రూపులకు కూడా ఇచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రైతులకు ఇస్తుంది. కాబట్టి ఈ సేంద్రియ సర్టిఫికేట్ తోటి మనము తెలంగాణలోని వివిధ జిల్లాలలో కూడా మనము సేంద్రియ ఉత్పత్తులను మనం అమ్ముకోవడానికి ధృవీకరణ సంస్థ అపేర ద్వారా ధృవీకరణ పత్రాన్ని పొందటం, తద్వారా ఎగుమతులకు కూడా మనము ధృవీకరణ పత్రం ద్వారా మనం వేరే దేశాలకు కూడా మనము దిగుమతి చేయొచ్చు. అదేవిధంగా 32 సంస్థలు మన ఇండియాలో సేంద్రియ ఉత్పత్తి ధృవీకరణ చేస్తున్నాయి. మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ సేంద్రియ ధృవీకరణ సంస్థలు అందిస్తున్న సేవలను సేంద్రియ రైతులు ఉపయోగించుకొని మన రాష్ట్రంలో కూడా ఈ సేవలు రైతులకు అందుబాటులో తీసుకోవడం కొరకు ప్రభుత్వము అనేక చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. కావున మీరు ఎవరైనా రైతులు సేంద్రియ వ్యవసాయం మేము సాగు చేస్తాము అని అనుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ సిబ్బందిని వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కనుక మీరు సంప్రదించినట్లయితే సేంద్రియ సాగుకు వాళ్ళు అనుకూలమైన వాతావరణం కల్పించి వాళ్లకు ఒక క్లస్టర్ లెవెల్లో 50 ఎకరాలు తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. కాబట్టి రైతులు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వారి పేర్లని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి తెలియజేసినట్లయితే 2 నుంచి 3 సంవత్సరాల వరకు మీకు వాటికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీకు సేంద్రియ వ్యవసాయం వరకు ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి ముందు రైతులందరూ కూడా మనం సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తే మన రాష్ట్రము మన దేశము ముందంజలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై కిసాన్, జై హింద్, థ్యాంక్ యూ.
1: మీరింతవరకు రసాయనిక ఎరువులకు బదులుగా వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం గురించి రెంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సాయులు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారుగా. పాడి పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి కొన్ని సూచనలు వింటారు. 150 నుండి 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయంలో అంతర్భాగం పశుపోషణ. పాడి పశువులు ఇంటి పాల అవసరాలను తీర్చడంతో పాటు రోజువారీ ఇంటి ఖర్చులకు కావలసిన ఆదాయాన్నిస్తాయి. పశువుల్లో వంశాభివృద్ధి త్వరితగతిన జరగాలంటే వాటి పునరుత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండాలి. పునరుత్పత్తి లేనిదే పాల ఉత్పత్తి లేదనే విషయం మనందరికీ తెలిసిందే. పునరుత్పత్తిని ప్రభావితం చేసే అంశాలను రైతులు అవగాహన చేసుకోవాలి. నేటి లేగదూడలే రేపటి పాడి

పశువులనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి దూడ పుట్టినప్పటి నుండి దాని పోషణ విషయంలో అత్యంత శ్రద్ధ చూపించాలి. దూడ పుట్టిన 30 నుండి 60 నిమిషాల్లోపు జున్ను పాలు సమృద్ధిగా తాగించాలి. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి దూడల్లో సర్వసాధారణంగా వచ్చే తెల్లపారుడు, బొడ్డువాపు, కీళ్లవాపు వంటి వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా జున్ను పాలను తాగించడం వల్ల ఈనిన పశువు మాయను త్వరగా వేస్తుంది. ఈనిన పశువుల్లో మెయ్యను కూడా సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. దూడల బరువును బట్టి రోజుకు 2 నుండి 3 లీటర్ల పాలు తాగించాలి. 6 నెలల వరకు ప్రతీ నెల నటల మందులను తాగించాలి. 6 నెలల తర్వాత గాలికుంటూ గొంతువాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. 1-2 సంవత్సరాల పెయ్యల పోషణలో శ్రద్ధ అవసరం. ఈ వయసులో పెయ్యల పోషణ సరిగా లేకపోతే సకాలంలో యవ్వన దశకు చేరక ఎదకు రావడం ఆలస్యమవుతుంది. గర్భాశయం పూర్తిగా పెరగక అండాశయాలు స్తంభంగా తయారవుతాయి. ఫలితంగా మొదటి ఈత ఆలస్యమవుతుంది. కాబట్టి రైతులు పెయ్యల పోషణలో తగిన శ్రద్ధ వహిస్తే 2 సంవత్సరాలలోపే చూలు కట్టే అవకాశం ఉంటుంది. ఈనిన తరువాత 1-3 నెలలు పెరుగుతున్న పాల దిగుబడికి సరిపడా పోషకాలను అందించాలి. లేకపోతే పశువు శరీర నిల్వలు కరిగిపోయి తద్వారా బర్బును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా మొదటి ఈత పశువుల్లో గమనిస్తాం. పాడి పశువు ఈనిన 45 రోజుల్లో 8-10% మించి బరువును కోల్పోకూడదు. అధికంగా బరువును కోల్పోయినా పశువులు సకాలంలో ఎదకురావు. ఒకవేళ ఎదకు వచ్చినా ఎదలక్షణాలు బలహీనంగా ఉండి చూడి నిలవదు. పశు పోషకులు ఎదలక్షణాలను గుర్తించి సరైన అవగాహన కలిగి ఉండి సకాలంలో కృత్రిమ వీర్యదానం చేయడం వల్ల చూలుకట్టు శాతాన్ని పెంచవచ్చు. కృత్రిమ గర్భధారణ ఫలించకపోతే 19-22 రోజుల వ్యవధిలో మళ్లీ ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువును ఆ సమయంలో జాగ్రత్తగా గమనించి ఎదలక్షణాలను గుర్తించి మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించాలి. కృత్రిమ గర్భధారణ చేసిన 45 నుండి 60 రోజుల మధ్య పశు వైద్యునితో తప్పకుండా చూలు పరీక్ష చేయించి చూలు నిలిచింది లేనిది నిర్ధారించుకోవాలి. చేపు సమస్య లేని పశువు నుంచి దూడను సాధ్యమైనంత మేర వేరు చేయడం మేలు. ఈనిన వెంటనే తల్లి నుండి దూడను వేరు చేయడం వల్ల పశువు 40 రోజుల్లోపే ఎదకు రావడం జరుగుతుంది. తద్వారా ఈనిన తరువాత చూలుకట్టు వ్యవధిని మందలో 80 రోజులకు తగ్గించవచ్చు. మందలో ఎదను గుర్తించు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి. ఎదలక్షణాలను గుర్తించలేకపోవటం వల్ల ఎద తప్పిపోతుంది. ఈనిన 45 నుండి 50 రోజులకు ఎదకు రాకపోతే వాటిని గుర్తించి పోషణ యాజమాన్యంలో కొన్ని రకాల హార్మోను ఇంజెక్షన్ల సహాయంతో పశువుల ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించే శాస్త్రీయ ప్రక్రియ నేడు అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా కొంతవరకు ఎదకురాని, ఎద గుర్తించలేని లేదా మూగ ఎద పశువులను నిర్ణీత సమయంలో ఎదకు రప్పించి చూలు కట్టించవచ్చు. ప్రతి పశువు పునరుత్పత్తికి సంబంధించిన సమస్త వివరాలను ఒక పుస్తకంలో పొందుపరుచుకోవాలి. దీనివల్ల పశువు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో పశువును మంద నుంచి ఏరివేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మందలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని అత్యంత ప్రభావితం చేసే సమస్య తిరిగి పొరలడం. ఈత

ప్రమాదం ఉంది. పశువైద్యుని పర్యవేక్షణలో కారణాలను గుర్తించి చికిత్స అందించి సరైన పోషక యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఈ సమస్యను సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. పునరుత్పత్తి సామర్థ్యం ఆశించిన స్థాయిలో ఉండాలంటే మందలో పశువుల ఏరివేత ప్రక్రియను ప్రతి సంవత్సరం ఒక క్రమ పద్ధతిలో చేపట్టాలి. ఇది 10% మించి ఉండకూడదు. వయసు మళ్లిన పశువు అంటే 8 నుండి 10 ఈతల తర్వాత ప్రతి ఈతలో ఎక్కువసార్లు తిరిగి పొరలడం, ఎక్కువసార్లు ఈసుకుపోవడం, ఈనక ముందు ఈనిన తర్వాత పెయ్య కనబడడం, చికిత్సకు లొంగని గర్భకోశ వ్యాధులు, అండాశయంలో నీటి బుడగల్లాంటి సమస్య ఉన్న పశువును ఏరివేయటం వల్ల పశుపోషణ రైతుకు భారంగా పరిణమించకుండా ఉంటుంది. పాడి పశువుల్లో ఉత్పాదక శక్తి వాటి పునరుత్పత్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి తద్వారా అధిక ఆదాయం పొందాలంటే పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండాలి. పునరుత్పత్తి అధికంగా ఉన్న పశువు నుంచి దాని జీవిత కాలంలో ఎక్కువ దూడలను పొందవచ్చు. ఇలా చేస్తే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. ఇంతవరకు మీరు పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: ആകാശവാണി നിജമബ്രതികുന്നു സമയം 7:40 కావస్తుంది. మన కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: నిన్నటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యం గారు.
4: నమస్కారం అండి.
3: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
4: అందరికీ నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికి కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు గురి కాకుండా 1-time సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్ గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్3కి, ఫస్ట్1కి, ఫేజ్1కి, ఫేజ్2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకు ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
3: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
4: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
3: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?

0: మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈరోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయింది అనుకుందాం, శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలు ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవివై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవివై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజ్లో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డికేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలప్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్, అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో

0: ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చోర్ చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు. ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓం క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలిచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది. కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్,
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాఠం కోరుతున్న వారు నిజామాబాద్ న్యూ ఎంజిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీత, ఋషికేష్, అక్షయ్ ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా ఉంది. కళ్యాణ్ మళ్ళీ సునీత పాడిన పాట విందాం.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: డాక్టర్ బలరామ్ జాదవ్.
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 కంటేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం సభలు. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేశారు. రేపు ఉదయం 7:30 గమనికి విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
0: శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలితకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు వాటి పరిష్కార మార్గాలకు సంబంధించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. రేపు ఉదయం 8:00 గమనికి విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: అభిరుచి కరణంలో తర్వాత పాల్గొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుండి సతీష్, సుమత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరిన పాట జీన్స్ చిత్రం కోసం శ్రీనివాస్ బృందం పాడిన పాట వీరంద

ఆకాశవాణి నిజము బతికిందం. సమయం 8:15కు వస్తుంది. మన కాసేపట్లో పార్లమెంట్లో జరిగిన సమావేశాలపై సమీక్షా కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Verma was facing removal proceedings over the alleged discovery of unaccounted cash from his official residence. And that's all in Parliament Review.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విన్నాం లలిత గీతాలు

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

మీ ఇంతవరకు లలిత గీతాలు ఉన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం అవుతాయి.

ఇన్నది మధురగీతాలలో ముందుగా విన్నాం. భక్త తుకారం సినిమా కోసం ఘంటసాల పాడిన పాట విందాం.

మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే పువ్వుల వలె అందరూ ఒక్కటై నివసించాలి.

పాట గులేబకావలి కథ సినిమా కోసం ఎస్పి బాలు గారు, పి సుశీల ఆలపించిన సంగీతం విన్నారు. తరువాత వెనుబోయే పాట చెల్లెలి కాపురం సినిమా కోసం ఎస్పి బాలు గారు, పి సుశీల ఆలపించిన సంగీతం విన్నాము.

0: విన్న పాట పంతులమ్మ సినిమా కోసం ఎస్పి బాబు గారు పాడిన పని విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
0: మధుర గీతాలను ఇప్పుడు విందాం. మా దైవం సినిమా కోసం ఎస్పి బాలు గారు, పి సుశీల ఆలమించిన గీతం.

0: పాట నేను సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించిన గీతం విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: శ్రోతలు, మీరు విన్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమం తర్వాత పాట తోట రాముడు సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల పాడిన పాట విందాము.

0: బాట కన్య వయసు సినిమా కోసం ఎస్పి బాలు గారు పాటను పాడినారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

0: పాట అబ్బర్ సలీం అనార్కలి సినిమా కోసం. పిసుశీల మహమ్మద్ రవి పాడిన పాట విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
0: శ్రోతలు మీ వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న క్రమం. మధుర గీతాలు, మధుర గీతాలు తర్వాత పాట మూడమాము సినిమా కోసం ఘనశాల పి సుశీల పాడిన పాట విందాము.

పాట అమర శిల్పి జక్కన్న సినిమా కోసం ఘనశాల పి సుశీల పైన పడిన

ఈనాటితో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.